వాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 8వ తేదీ, శుక్రవారం, శుభోదయం.

ఎన్ పార్థసారథి అలపించిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కు వస్తుంది. మన కసిపెట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మెంతవరకు కౌసల్య, గాయత్రి, మాధురి ఆలపించిన భక్తిగీతలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి మహమ్మద్ రఫీ ఆలపించిన ఉర్దూ భక్తిగీతాలు, నాతే కలాం.

0: మరింతవరకు మహమ్మద్ రఫీ ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్త సుధ ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్త సుధ.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم భక్త మహాశివులారా, ముస్లిం సోదరులారా, దివ్య ఖురాన్ గ్రంథము మరియు హదీసుల ఆధారంగా వినిపిస్తున్నటువంటి అల్లాహ్ తాలా మరియు ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారి సందేశాలను, ఆజ్ఞలను, హక్కులను, సూక్తులను మహోన్నతుడగు అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబూ దర్దా రజీ అల్లాహు అనుహు మరియు హజరత్ అనస్ ఇబ్నే మాలిక్ రజీ అల్లాహు అనుహు వారి ఉల్లేఖనము ప్రకారంగా ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంస్కృతి సభ్యత కలిగిన విజ్ఞానవంతులు విద్యావంతులు అయిన ఆలీం ఉలమాలు అంటే మత విద్యా పండితుల యొక్క విశిష్టతను, అదే ఆలీంలు ఉలమాలు వంటి మత విద్యా పండితులను కోల్పోయిన ఎడల, వీరు లేని ఎడల మనం ఏ విధంగా నష్టపోతామనే విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో. ఒక ఆలిం అంటే పండితుడు, వెలుగునిచ్చే నక్షత్రము వంటివాడు. ఉదాహరణముగా వేసవి మరియు చలిరాత్రుల చీకటి ఎందు దారి చూపించి వెలుగునిచ్చే నక్షత్రము వంటివాడు ఆలిం. మంచి మార్గమును చూపించు పండితులైన ఆలింలు ఉలమాలు లేకపోవడం వలన, లేకపోయిన ఎడల నక్షత్రాలు ఆరిపోయినప్పుడు అనగా కాంతి అనే వెలుగు తగ్గిపోయినప్పుడు రుజు మార్గంలో నడుచు మనం ఖచ్చితంగా దారి తప్పే అవకాశం ఉంటుందంటున్నారు స్పష్టంగా ప్రవక్త ఈ హదీసులు. ఆలింలు ఉలమాలు గురించి ప్రవక్త గారు మరీ స్పష్టంగా ఇలా తెలియజేస్తున్నారు. ఒక ఆలిం ఉలమా పండితుడి యొక్క మరణము వివరించలేనంతటువంటి కష్టతరమైనది. ఆలీం ఉలమాల కొరత పూరించలేనటువంటి నష్టము. వెలుగును చూపే నక్షత్రము వంటి ఆలీం మరణము కాంతిహీనమైన నక్షత్రము వంటిది అంటున్నారు ప్రవక్త. ఒక వంశము పూర్తిగా మరణించుట వలన కలిగే నష్టము ఒక ఆలీం స్థాయి కంటే తక్కువే అని అంటున్నారు ప్రవక్త గారు. హజరత్ అబూబకర్ రజీ అల్లాహనుహు గారి ఉల్లేఖనము ప్రకారముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతుండగా విని ఇలా తెలియజేస్తున్నారు. సోదరులారా, విద్యను అభ్యసించే వారైనా కండి, లేదా జ్ఞానబోధను ఏకాగ్రత వినేవారైనా కండి, లేదా విద్యను గాని విద్య అభ్యసించిన వారిని గాని ప్రేమించేవారు కండి, ఈ నలుగురు కాక ఐదవ వారు విద్య విద్యను అభ్యసించిన వారిపై విరోధము చూపువారు మాత్రము కాకండి సోదరులారా అంటున్నారు స్పష్టంగా ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హజ్రత్ హసన్ రహమతుల్లాహి అలైహి వసల్లం వారు ప్రవక్త గారితో బనీ ఇస్రాయల్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల గురించి వీరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతున్నారు. ఆ ఇద్దరు, ఒకరు మత విద్వాంసులు ఆలీం ఉలమాల వంటి వారు. మత విద్వాంసుడు ఫరజ్ నమాజు చదివిన తరువాత ప్రజలకు మంచి విషయములు నేర్పించుటలో నిమగ్నమయ్యేవాడు. రెండవది, పగటిపూట ఉపవాసం ఉండి రాత్రిపూట నమాజు చేయువారు. బనీ ఇస్రాయల్ కు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులలో ఎవరు శ్రేష్ఠులనే వివరణ

0: పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేస్తున్నారు, ఏ విధముగా అయితే నాకు మీలోని ఒక మామూలు భక్తునిపై ఘనత ఉన్నదో అట్లు ఆలిం పండితుడు ఎవరైతే ప్రజలకు మంచి విషయాలు నేర్పించునో వారికంటే పగలు ఉపవాసము రాత్రివేళ ప్రార్థన యందు గడుపు భక్తుని కంటే శ్రేష్టమైన వాడంటున్నారు అల్లా. పగలు ఉపవాసము రాత్రివేళ ప్రార్థన యందు గడుపు భక్తుని కంటే శ్రేష్టమైన వాడంటున్నారు స్పష్టంగా ప్రవక్త గారి హదీస్లో. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనమును హజరత్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు గారు విని ఇలా తెలియజేస్తున్నారు, ఖురాన్ నేర్చుకో ఇతరులకు నేర్పించుము, మత విద్య నేర్చుకునుము మరి ఇతరులకు నేర్పుము, విధి కార్యములు నేర్చుకునుము ఇతరులకు నేర్పించుము, పుట్టినవాడు గిట్టక తప్పదు, మానవునికి జననం తర్వాత మరణం తప్పదు, కావున ఏదో ఒకరోజు నేను కూడా ఈ ప్రపంచము నుండి నిష్క్రమించుటే కాక నాతో పాటు నేను అభ్యసించిన విద్య జ్ఞానం కూడా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించును. అప్పుడు విద్య జ్ఞానము విధి నిర్వహణ కార్యం గురించి సరిగా తెలియజెప్పినటువంటి వారెవరూ దొరకరు. అందుకే విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆ విద్యను నలుగురికి పంచడం మంచి గొప్ప సేవా కార్యమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హజ్రత్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓ మిత్రులారా ఇలా చెప్పడం కంటే వినిపించడం కంటే అనుసరించి ఆచరించాం, ఆచరించి దైవప్రీతిని పొందే భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
1: శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.
2: ఆరే ఓరే ఆరే.

మన ప్రాంతంలో వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకు వర్షపాతం వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే వర్షపాతం చాలా వరకు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు రైతు సోదరులు నష్టపోతూ ఉంటారు. ఇక కొంతమంది రైతులు బోర్ల కింద అలాగే బావిల క్రింద వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. అలా వ్యవసాయం చేసేటప్పుడు కాల్వల ద్వారా పొలానికి నీటిని అందజేస్తుంటారు. ఈ కాల్వల ద్వారా అందజేసేటప్పుడు చాలా వరకు నీటిని వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల పంటకు కావలసినటువంటి నీరు కూడా చివరి సమయాల్లో నీరు అందక చాలా వరకు రైతులు పంటను సరైనటువంటి దిగుబడి రాక నష్టపోతూ ఉంటారు. కాబట్టి రైతు సోదరులు ఈ నీటిని వృధా కాకుండా ఉండేందుకు బిందు సేద్యము పద్ధతిని అవలంబించినట్లయితే ఈ నీటి వృధాను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైర్లలో నీటిపారుదలకు బిందు సేద్యం అత్యంత ప్రయోజనకరమైన విధానమని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలను గురించి రైతు సోదరులు తెలుసుకున్నట్లయితే నీటి వృధా కాకుండా పంట పొలాలను తక్కువ నీటితోనే పంట చివరి వరకు నీటిని అందించి సరైనటువంటి లాభాలను పొందవచ్చు. ఈ బిందు సేద్యం ప్రయోజనాలను గురించి తెలుసుకున్నట్లయితే ప్రతి మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యంగా పరిగణించుకోవచ్చు. ఇక సాంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని గమనించినట్లయితే 30-45%, అలాగే తుంపర్ పద్ధతిలో గమనించినట్లయితే 55-70%, అలాగే బిందు పద్ధతిలో గమనించినట్లయితే 90-95% ఉంటుంది. ఈ బిందు సేద్యం వల్ల వివిధ పంటల్లో 21-50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతిలో మొక్క పెరుగుదలకు అనుగుణంగా వేర్లకు దగ్గరగా నీటిని రసాయన ఎరువులను సరఫరా చేయటం వల్ల మొక్కలు ఏపుగా ఎదుగుతాయి, త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా అతి తేలికైన ఇసుక, నల్లరేగడి,

0: లోతు తక్కువ ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు కొండ ప్రాంతాలకు కూడా బిందు సేద్య విధానం ఎంతో అనువుగా ఉంటుంది. ఇంకా ప్రతి చెట్టుకు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి నీటిని అందించటం ద్వారా మోటారు తక్కువగా నడిచి 30 నుంచి 45% విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి రైతులు ఈ బిందు సేద్యం ద్వారా కరెంటు ఛార్జీలను కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పోషక పదార్థాలను నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా నేరుగా మొక్కలకు వేర్లకు దగ్గరగా అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుంచి 90% పెరుగుతుంది. అంటే ఎరువులు 40% వరకు ఆదా అవుతాయి. అంతేకాకుండా ఎరువులు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోవు. ఈ బిందు సేద్యం వల్ల రైతులు చాలా వరకు పొలంలో చేసేటువంటి పనులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అవేంటంటే నేలను చదును చేయటం, గట్లను ఏర్పాటు చేయటం, కాలువలు తవ్వటం, బోదెలను ఏర్పాటు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం వంటి పనులుండవు. కనుక ఈ పనులకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ బిందు సేద్యం పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు. కనుక కలుపు సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంటే కలుపుకయ్యే ఖర్చు కూడా చాలా వరకు రైతులు తగ్గించుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా ఉప్పు నీటితో కూడా పంటలను పండించవచ్చు. మొక్కల ముద్దల వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత వంటివి సులువుగా చేయవచ్చు. స్ప్రింక్లర్ల మాదిరిగా కాకుండా నీరు నేరుగా మొదళ్ళ వద్ద అందించటం వల్ల మొక్కలపై ఆకులపై తేమ ఉండదు. కాబట్టి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతిలో భూమి కోతకు గురి కాదు. ఈ బిందు సేద్యం వల్ల తోటల్లో మురుగునీటి సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. డ్రిప్ విధానం పర్యావరణానికి హాని కలిగించదు. కనుక రైతులు వీలున్నంత వరకు అన్ని పంటల్లో బిందు సేద్యం ఆచరించడం మంచి పద్ధతి. బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు మనవి.
1: పొలం పనులు విన్నారు.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
0: లచ్చిందేవంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం.

0: తెలుసా?
1: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
2: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
3: ఇంతటితో నటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:40 కు వస్తుంది మరి కసిపెట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నా అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ ప్రాపర్టీ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి

0: నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గాని, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని కొన్ని భూపూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన

0: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి పలు అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లో భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. 3 అంశాలు కూడా కూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందజేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల

సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి, శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం వింటారు. ఇంకా ప్రకటనలు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత వింటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్త వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. ఈ ఉదయం 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. అనంతరం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 వెలుగు వైపు నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమల కార్యక్రమంలో డంప్ యార్డ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇంకా మార్కెట్ ధరలు ప్రకటనలు ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం దేవమ్మ బృందమాలపించిన జానపద గీతాలు వింటారు. ఇక ఈరోజు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హెలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం. ఇక ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన రిలాక్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి

ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కన్నులేపం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సున్నిత ఆలపించిన లలిత గీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కాస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమాపేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమాపేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమాపేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమాపేశాలను నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్టాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యకుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సమాపేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్ పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు

గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్దతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రత వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్దికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇదొక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషన్ను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ద విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా, డిజిటల్ పద్దతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ, ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది.
ఐపీఎల్ క్రికెట్లో

0: నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కాంతి రేఖలు

ఈనాటి కాంత్రికలు కార్యక్రమంలో పత్రిక సమాచారం తెలుసుకుంటారు. ఇంకా వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి, శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం వింటారు. ఇంకా ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం తెలుసుకుందాం. ముందుగల్లు మార్కాపురం మధ్య ప్రతిరోజు ప్రయాణించే రైళ్లను ఈ నెల 12 నుంచి ప్రారంభిస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లులో 47507 నంబర్ గల రైలు ఉదయం 5:30 బయలుదేరి మార్కాపురం స్టేషన్కు 11:30 చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో 57408 రైలు మార్కాపురం స్టేషన్ నుంచి తెల్లవారుజామున 4:30 బయలుదేరి గుంతకల్లుకు ఉదయం 10:30 బయలుదేరుతుందని తెలిపారు. మన్నెవీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్నలక్ష్మి అన్నారు. గురువారం

జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖులు అల్లూరి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చిరగని ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు. గిరిజనులపై బ్రిటిష్ పాలకులు సాధించిన దమనకాండను ఎదుర్కొంటూ వారి హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మన్నె వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్లు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకునే దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, గిరిజనుల హక్కుల కోసం వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్నెం ప్రజలు ఏకం చేశారని ఆయన సేవలను కొనియాడారు. అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఓరోకల్ మండలంలోని బైరాపురం గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విద్యాసాగర్ హాజరై మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక నెల ఒక గ్రామం 4 వారాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలను, వినతులను స్వీకరించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు గూడూరు మండల విద్యాశాఖ అధికారి సుశీలమ్మ అన్నారు. గురువారం గూడూరు మండలంలోని కె నాగలాపురంలో బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కె నాగలాపురం గ్రామంలోని ఉపాధ్యాయులంతా ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడికి రాని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి గ్రామంలోని పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. కర్నూలు పాత కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు నిర్వహించాలని ఎస్ఎంసీ పాఠశాలల యాజమాన్య కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి కలిసి కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల మెరిట్ విద్యార్థులు చదువుకోవడం వల్ల పదవ తరగతి పరీక్షలోనూ, ఎస్ఎంఎంఎస్ ఈఎన్టీ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారన్నారు. మాజీ మంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ సునీలమ్మ గురువారం ఆమె కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. గురువారం స్థానిక విఠల్ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల క్రీడా మైదానంలో షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకో పైలట్ గ్రూప్ బి గ్రూప్ డి ఏపీ హైకోర్టు 2026లో రిక్రూట్మెంట్ పరీక్షలకు అర్హులైన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కె ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

0: అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కర్నూలు అబ్బాస్నగర్లోని ఎంఆర్ఓ కార్యాలయం పక్కన ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరింతవరకు వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వరల్డ్ క్రాస్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం.
5: రెడ్ క్రాస్ మానవత దృష్టితో పనిచేసే అతిపెద్ద అంతర్జాతీయ సేవా సంస్థ. జీన్ హెన్సీడ్ యూనిట్ అనే స్విట్జర్లాండ్యుడు తనకు ఎదురైన సల్ఫ్యూరినో యుద్ధ బీభత్సానికి విచలితుడై నిరంతర కృషి చేసి ఈ సంస్థను స్థాపించారు. ఆయన వ్రాసిన మెమోరీస్ ఆఫ్ సల్ఫ్యూరినో అనే పుస్తకము ఆయుధాన్ని కండ్లకు గట్టినట్టు వర్ణించారు. 1863 సంవత్సరంలో కేవలం 5 సభ్యులతో ప్రారంభమయ్యి ఇప్పుడు ప్రజెంటు సుమారు 186 దేశాలు దీనిలో సభ్యులుగా ఉన్నాయి. రెడ్ క్రాస్ సంస్థ 7 మౌలిక సూత్రాలతో స్థాపించబడినది. 1 మానవత, 2 నిష్పాక్షిత, 3 తటస్థత, 4 స్వతంత్రత, 5 స్వచ్ఛంద సేవ, 6 ఐక్యత, 7 విశ్వజనిత. రెడ్ క్రాస్ సంస్థ 1920 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం స్థాపించబడినది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలలో 650 బ్రాంచ్లతో రాష్ట్రం, జిల్లా మరియు సబ్ బ్రాంచ్లు పనిచేయుచున్నాయి. నేషనల్ లెవెల్లో భారత రాష్ట్రపతి గారు అధ్యక్షులుగా, స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు అధ్యక్షులుగాను, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మన దేశంలో మొట్టమొదటి రక్త మార్పిడి కేంద్రం 1925 కోల్కతా మహానగరంలోని స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్లో స్థాపించబడింది. రక్తదాత అంటే డోనర్, బ్లడ్ ఇచ్చే ఆయన శరీరం నుండి ఇంజెక్షన్తో రక్తం తీసుకొని దాన్ని నిల్వ చేసే ప్రక్రియలు ఏమి కూడా లేవు. అప్పుడు వెంటనే నేరుగా రోగి శరీరంలోకి ఎక్కించడం అంత సులువుగా సాగేది అలనాటి రక్తదాతం తంతు. 1939 మొట్టమొదటిసారిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సాధికారికంగా రక్తనిధి కమిటీ నెలకొల్పింది. అంటే అప్పుడు రక్తం ఒక ఫ్లాస్కలో సేకరించబడింది. ఫ్లాస్క్ అంటే టీ ఫ్లాస్క్, అలాంటి ఫ్లాస్కలో రక్తం సేకరించేవాళ్ళు. అంటే అవసరాన్ని బట్టి 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచేవాళ్ళు. రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల మాత్రము నిల్వ ఉంచేవారు. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధంలో క్షాత్రఘాతృల కోసం రక్తం ఎంతో అవసరం అయ్యేది. దానికోసం రక్తాన్ని నిల్వ చేసే అవసరం కూడా ఏర్పడింది. అంటే అప్పట్లో 2 గంటల పాటు. ఇప్పుడు ప్రజెంటు ఆ బ్యాగు నిల్వ ఉంచల్లా అంటే మన రిఫ్రిజిరేటర్లో మన 35 రోజుల వరకు ఉంటుంది. అంటే పేషెంట్కు బ్లడ్ ఎవరికైనా అవసరమైతే ఆ బ్యాగు 35 రోజుల లోపల ఆ రోజు కూడా బ్యాగు తీసుకొని పేషెంట్కి ఇవ్వవచ్చును. మెయిన్ తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏదంటే, ఎవ్వరు కూడా బ్లడ్ ఇవ్వల్లా అంటే వారు పుట్టుకతోనే రక్తదాతలు కారండి. రక్తదానం గురించి ఎన్నో కల్పిత గాథలు, భయాందోళనలు కలిగించే తప్పుడు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. దీనాతి దీనంగా వేడుకుంటే తప్ప ప్రజలు రక్తదాతల్లా ముందుకు వచ్చి రక్తదానం చెయ్యరు.

అలాంటి దీన పరిస్థితి ఇంకా నెలకొని ఉంది. సమాజంలో స్వేచ్ఛగా ఐచ్ఛికంగా ముందుకు వచ్చే ఉత్సాహం ఇంకా లోపించి ఉంది. అవసరమైన రక్తం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ దానం చేయగల అర్హత గల రక్తదాతలు మన దేశం ఎందరెందరో ఉన్నారు. నేటి అత్యుత్తమ అవసరమైన ప్రథమ కర్తవ్యం స్వేచ్ఛగా రక్తదానం చేసి రక్తనిధి కేంద్రాలను రక్తంతో సమృద్ధిగా నింపేటట్లే చేయడం. దానికోసం అందరూ ముందు ఉండి ప్రోత్సహించుకోవాలి. రక్తదానం అంటే భయం భయం అంటారు. అంటే రక్తదానము భయం ఎందుకు? సూది అంటే విపరీతమైన భయం. నొప్పి అన్నా భయమే. రక్తాన్ని కల్లారా చూడాలన్నా భయమే. భవిష్యత్తులో బలహీనమైపోతామేమో అనే చింత. అవగాహన లేని పెద్దల తరపున అభ్యంతరాలు. అంటే ఎవరైనా కొడుకు ఇచ్చినా తమ్ముడు ఇచ్చినా ఎందుకు బ్లడ్ ఎందుకు ఇస్తారు, రేపు బ్లడ్ బ్యాంకులో నుంచి బ్లడ్ తీసుకోండి అని చెప్తారు. అవసరమైన ఉదాసీనత, అలక్ష్యభావం, సాంఘికపరమైన అపోహాలు, వైద్యపరమైన బలీయమైన కారణాలు, రక్తం వృధా అవుతుందేమో అనే కల్పనిక భావాలు, కథలు, నిరక్షరాస్యత, అజ్ఞానం, అమాయకత్వం, రక్తాన్ని ఎక్కువ ధరతో అమ్మేస్తారేమోనన్న ఆందోళన, స్థలం, సమయం ఇలాంటి అసౌకర్యాలు, రక్తదానం చేశాక రియాక్షన్స్ వస్తాయేమో అనే అభూత కల్పనలు, భయం, కొంతమందికి రక్తదాన సమయములో ఉపయోగించే సూదుల ద్వారా సరికొత్త వ్యాధులు సంక్రమిస్తాయేమో అనే భయం ఎప్పుడు కలవరపాట్లకు గురి చేస్తుంది. రక్తదానం చేయడాన్ని ఎవరు అడగలేదనే ఉపేక్ష లాంటి భావాలు. ఇలాంటి భయ ఆందోళనలను దయచేసి పెట్టుకోవద్దండి. అప్పట్లో ఒక బ్యాగు ఒక ఇంజెక్షన్ అనేది ఉంది, ఇప్పుడు అలా లేవు. ఒక్క బ్యాగు 350 ml ఉంటుంది. అంటే దాంట్లో 300 ml మన బ్లడ్డు రక్తము, అది గడ్డగట్టుకోకుండా ఒక 50 ml యాంటీకోగ్లేటు దాన్ని తీస్తారు. అంటే ప్రతి ఒక్క బ్యాగ్ ఇంజెక్షన్ ఉంటుంది. మీకు ఒక బ్యాగ్ యూజ్ చేస్తే నాకు ఒక బ్యాగ్, ఇంకొకరికి ఇంకొక బ్యాగ్, అలా సపరేట్ ఏ బ్యాగ్ ఆ సూది ఉంటుంది. ఒకే సూది ఇద్దరు ముగ్గురు కానేటివి ఈ రోజుల్లో లేవు. కాబట్టి అలాంటి భయాలు దయచేసి వదిలి ముందుకు రావాలి. రక్తం సర్వసాధారణమైన సగటు మనిషిలో దాదాపు 5 లీటర్లు. రక్తం నిమిషానికి 72 సార్లు మన శరీర ప్రదక్షిణ చేసి వస్తుంది. ఒక రక్తం చుక్కలో ప్రధానంగా 3 రకాల కణ సముదాయాలు ఉంటాయి. అంటే 250 మిలియన్ల ఎర్ర రక్త కణాలు, 400,000 తెల్ల రక్త కణాలు, 15 మిలియన్ల ప్లేట్లెట్స్ ఉంటాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు అన్నమాట. రక్తం ఎర్రగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అది రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ వల్ల ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అంటే ఐరన్, ఇనుము. ఎర్ర రక్త కణాల వల్ల వస్తుంది ఎరుపుదనం. రక్తంలో హిమోగ్లోబిన్, ఇనుము మరియు ఇతర పదార్థాల మిశ్రమం కలిగి ఉంటుంది. అది ఊపిరితిత్తులోంచి ప్రాణవాయువును గ్రహిస్తుంది. శరీరంలోని ప్రతి భాగానికి ప్రాణవాయువు అందించే పని రక్తం చేస్తుంది. శరీరానికి ప్రాణవాయువు లేదనే మనుగడ లేదు. శరీరం 6 మూలల్లో నుంచి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే బాధ్యతలు కూడా రక్తనిదే. ఊపిరితిత్తులో నుంచి బొగ్గు పులుసు వాయువు ముక్కు ద్వారా బయటకు వదిలేయబడుతుంది. ఈ విధంగా శరీరానికి దాని నిర్మాణానికి ఉపకరించే కోట్లాది కణాలతో రక్తం అనునిత్యం ప్రాణవాయువు నందించడం, బొగ్గు పులుసు వాయువును విసర్జించే ప్రక్రియను సాగిస్తూనే ఉంటాయి. ఎర్ర రక్త కణాలు అనేటివి మన శరీరంలోని పొడవాటి ఎముకల్లో మజ్జుల్లో మధ్య తయారవుతాయి. వాటి జీవితకాలం 120 రోజులు మాత్రమే. ప్రతి క్షణం 1,000,000 కణాలు తయారవుతూ ఉంటాయి. అంటే ఇవి ఎలా అంటే, మాంస పదార్థాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు శరీరానికి కావలసిన ఇనుమును అందిస్తాయి. రక్తదానం చేయడానికి 100 మిల్లీలీటర్ల రక్తంలో కనీసం 12.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటం తప్పనిసరి. అంటే 12 మనం బ్లడ్ ఇస్తామని రక్తనిధి అంటే బ్లడ్ బ్యాంకులకు వస్తుంటారు, వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంటు 12.5 ఉంటేనే వాళ్ళు బ్లడ్ డొనేషన్ రక్తం ఇవ్వవచ్చు. భారతదేశంలో రక్తదాన చేసే దాత 45 కిలోగ్రాములు లేదా అంతకు మించి బరువు ఉంటే సరిపోతుంది. 55 కిలోల బరువు గల దాత 450 మిల్లీలీటర్ల రక్తదానం

చెయ్యవచ్చు. 450 మిల్లీలీటర్లు అంటే బిందెలు బిందెలు కాదండి, మనం త్రాగే ఫ్రూటీ ఉంటుంది కదా, దానికంటే మూడింతలు ఉంటుంది. మనం దానం చేయబడిన రక్తంలోని ద్రవ భాగము దానంతటి అదే 2 రోజుల్లో తయారవుతుంది. ఇతర కణజాలం 21 రోజుల్లో పూరింపబడతాయి. ఒక్కసారి రక్తదానం చేస్తే తిరిగి 3 నెలల తర్వాత అంటే 90 రోజులు మాత్రమే రక్తదానం చేయడానికి అనుమతి లభిస్తుంది. ఈ రక్తదానం చేయడం అంటే, రక్తదానం చేస్తే పేషెంటే కాదు బాగా ఉండేది, ఆమె బాగా ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ మనము రక్తం ఇచ్చే కొద్దీ మన బాడీలో మన శరీరంలో రక్తము ఫ్రెష్గా వస్తుంది. మనము అంటే పల్లెటూళ్ళలో చెలిమి అంటారు కదా, అలా తీసే కొద్దీ నీళ్ళు వస్తాయి ఎలా అంటారో అలా మంచి రక్తం వస్తూ ఉంటూ ఉంది. దాంట్లో ఆ రక్తం ఇచ్చేటప్పుడు మనలో ఉన్న కొలెస్ట్రాల్ అంటే కొవ్వుపదార్థం నుండి కొలెస్ట్రాల్ బయటికి పోతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ కూడా తగ్గుతాయి, మంచిగా బాగా యాక్టివ్గా కూడా మనం తయారవుతాము. అంటే మనం బాగా ఉంటాము, పేషెంట్స్ని కూడా రక్షిస్తాము. స్త్రీల పాత్ర బ్లడ్ డొనేషన్ అంటే, రక్తం ఇచ్చే దాంట్లో స్త్రీల పాత్ర అంటే, జనసంఖ్య పరంగా మన దేశంలో పురుషులు స్త్రీలు 50:50 నిష్పత్తిలో ఉన్నారు. రక్తదాతల విషయంలో ఈ నిష్పత్తి 95:05, రక్తం వినియోగపరంగా 40:50 నిష్పత్తిలో ఉన్న రక్తదాన ప్రక్రియలో స్త్రీల పాత్ర ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే ఈక్వల్ ఉన్న కూడా బ్లడ్ ఇచ్చే దాంట్లో మాత్రం లేడీస్ ఆడవాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళు పని తరంగాను అన్ని తరంగాను చాలా అన్ని విషయంలో ఎక్కువగా ఉండి బ్లడ్ ఇచ్చే దాంట్లో తీసుకునే అనే మాటనే వస్తున్నది. అందుకే అండి దయచేసి మనం బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మాంసము తీసుకుంటేనే బాగా ఆరోగ్యంగా ఉంటాము, అది రేట్ ఎక్కువ కదా అనేది మాత్రం అనుకోవద్దండి. పచ్చి బఠానీలు ఆకుకూరలు కూరగాయలు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూరగాయలు టమోటాలు కట్ చేస్తారు కదండి, ఆ కట్ చేసినప్పుడు ఆ 2-3 అట్లా తింటూ ఉండండి. 2 టమోటాలు 2 బెండకాయలు ఏవంటే అవి కూరగాయలు తింటూ ఉండాలి. ఇలా రోజు మనకు కావాల్సినంత పోషకాలు తీసుకోవడం వల్ల కూడా మనలో ఉన్న రక్తం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఖర్జూర అంట అన్నీ తీసుకుంటూ ఉండాలి. మాంసం తీసుకునే వాళ్ళు లివర్ అనేది బాగా తీసుకోవాలి, దీనివల్ల హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. అంటే జెంట్స్తో పాటు మనం కూడా స్త్రీలు కూడా మేము ఇవ్వడానికి ముందుకని వస్తాం. మన ఇండియాలో మాత్రం అలా ఉంది, అదే యుఎస్ఏ అలాంటి చోటు అయితే గాన 50:40% అలా నిష్పత్తిలో ఉన్నారు. స్త్రీ పురుషులలో శారీరకంగాను మానసికంగాను కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది కాదు ప్రశ్న. పసిపిల్లలను లాలించి పెంచి పెద్ద చేసే గురుతర బాధ్యతలను ప్రేమాభిమానాలతో నిర్వహించే స్త్రీ జాతికి రక్తదాతల పాత్ర కూడా అంతే. బాధ్యతయుతంగా నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యం యోగతులున్నాయి. ఒక మనిషిని సముచితంగా బోధించగలిగితే ఒక వ్యక్తిని యోగుడిగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాము. అదే ఒక స్త్రీని బోధించగలిగితే ఒక సంపూర్ణ కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతాం. శ్రీ మానవాళి పాలిట మాతృమూర్తి లాంటి సూక్తులను మనం అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోవాలి. సహజ సిద్ధంగా సిగ్గు బిడియమున్న స్త్రీకి సమాజాన్ని మార్చే బాధ్యతలు అందిస్తే ఎంతో హుందగ నేర్పరితనంతో రక్తదాత ఉద్యమానికి చేయుతనిచ్చే శక్తిగా ఎదగలుగుతుంది. రక్తదానంపై చాలా నినాదాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి, ఒక రక్తం బాటిల్ నా జీవితాన్ని కాపాడింది అది మీరేనా, నా కుమార్తె స్వస్థతో ఇంటికి వస్తుంది కారణం మీరు దానం చేసిన రక్తం, బ్లడ్ ఓనర్లు కావాలి బ్లడ్ డోనర్లు, ఎవరికో ఒకరికి ఎక్కడో అక్కడ ఇప్పుడు రక్తం అవసరం, కొందరు రోగుల జీవితాలు చిరు ఆశతో మినుక్కు మినుక్కుమంటున్నాయి, ఆ ఆశ తీర్చేది మీరే కావచ్చు, రండి రక్తదానం చెయ్యండి. శాస్త్రచికిత్స చేసే వైద్యుడి చేతిలో ప్రాణం పోసే శక్తి ఉంది, ఆ శక్తి మీ వల్లే వచ్చింది కావచ్చు, రండి రక్తదానం చెయ్యండి. రక్తదానం ద్వారా మీ పుట్టినరోజును సార్థకం చేసుకోండి. ఈ బిడ్డ మీదైతే రక్తమిచ్చి ఆదుకోరా. మీరిచ్చే కొన్ని రక్తపు బిందువులు ఒక జీవిత వికాసానికి హేతువులు. 18 ఏళ్లకు మీరు ఎదుగుతారు, 18 ఏళ్లకు మీరు వాహన చోదకులు అవుతారు, 18 ఏళ్లకే రక్తదానం చెయ్యండి, పరుల ప్రాణాలు కాపాడండి. ఓ జీవితం కాపాడటానికి మీరు వైద్యులే కానక్కర్లేదు, మీలో కాస్తంత మానత్వం ఉంటే చాలు, రక్తదానం చెయ్యండి ప్రాణాలను కాపాడండి. ఓ తల్లి కన్నీరు

0: బిడ్డ జీవితాన్ని కాపాడలేకవచ్చు. మీ రక్తపు బిందువు ఆ జీవితాన్ని నిలపవచ్చు. రక్తదానం మీకు కొన్ని నిమిషాల పని, ఆపదలో వారికి అది జీవితకాలపు మేలు. అంటే మీరు ఇచ్చే బ్లడ్ అనేది, మేము చాలా పనులు ఉన్నాయి, మేము బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, మాకు 24 గంటలు ఇలా చెప్తుంటారు మామూలు అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. మీకు ఎంత ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు మాత్రము బ్లడ్ ఇవ్వడానికి కేటాయించండి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 10 నిమిషాల్లో 5 నిమిషాలు మీరు బ్లడ్ ఇవ్వచ్చు 300 ml. తిరిగి మీరు ఒక పావు గంట రెస్ట్ తీసుకొని యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. ఆ 5 నిమిషాలు ఇవ్వడం వలన ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళవుతారు. రక్తదానంపై అపోహాలొద్దు. 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు వారు జీవితకాలంలో దాదాపు ఎన్నిసార్లు చేయొచ్చు అంటే 168 సార్లు రక్తదానం చేయొచ్చు. మీరిచ్చే కాస్తంత రక్తం కోసం ఎదురు చూస్తుంది ఓ జీవితం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీరు రక్తదానం చేస్తే రేపు అదే మీ ఆత్మీయులకు జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రతి రేపటి రోజు ఒక రక్తదాతను కోరుతుంది రోజు. ఈ ప్రపంచంలో ఏదైనా కొద్దిసేపు ఆగవచ్చు, కానీ మరణంలో కుస్తీ చేసే రోగికి మాత్రం రక్త మార్పిడి తక్షణ అవసరం. రక్తదాతలారా, ప్రాణాలు కాపాడండి. హో, ఇది మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాము. రక్తం మీరిచ్చే అపూర్వ బహుమానం, అది ఒక జీవితానికి ఆలంబనం. 1000 మందిలో 4 చేస్తున్నారు రక్తదానం. మరి మీ సంగతి ఏంటి? రక్తదానం చెయ్యండి, ఓ ప్రాణం నిలపండి. రక్తం విధి ప్రసరించటమే, మీరు దాన్ని ప్రసరింపజెయ్యండి. రక్తదానం సురక్షితం, దానివల్ల నష్టం శూన్యం. రక్తదానం చేసి చూడండి, మీ హృదయ స్పందన తెలుసుకోండి. మీరు రక్తదానన, మీకు మా వందనం. రక్తదానం చెయ్యండి, ఓ పసివాడి జీవితాన్ని రక్షించండి. జీవితపు ఆనందాన్ని పంచుకోండి. నేను ఎంతో గర్విస్తున్నాను, ఎందుకంటే నా కుటుంబంలో ఓ రక్తదాత ఉన్నాడు. నేటి రక్తదాత రేపటి రక్తగ్రహీతమో. సురక్షిత రక్తానికి కీలకం స్వచ్ఛంద రక్తదాతలే. నవ్వుతూ రక్తం ఇవ్వండి, ఇతరులను నవ్వుతూ జీవించనివ్వండి. ఒకరు ఇస్తే మరొకరి జీవితం నిలుస్తుంది. మనిషి ఇతరులకు ఇచ్చే అద్భుత వరం రక్తదానం. ఇలా మా ప్రతి మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో క్యాంప్ ఇచ్చిన తర్వాత అది 10 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, ఒక వారంలో రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మంత్స్ లోపల ప్రతి డోనర్కి గవర్నర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మా బ్లడ్ బ్యాంక్లో 2 మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్, సీనియర్ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా సరే అంటే మేము మాకు ఫోన్ చేయండి దాదాపు, దయచేసి మేము అంటే ఏదైనా ఉన్నా కూడా వీళ్ళు ఒక 50 మంది 100 మంది ఉంటే వస్తారని మాత్రం కాదు, మేము ఒక 10, 15, 20 మంది ఉన్నా కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి రక్తం తీసుకొని వాటిని పరీక్ష చేసి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మా నెంబర్లు 9948147249. ఇంకొకటి 9440251277. ఇలా మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో వాలంటరీ డోనర్స్ అన్నా, నేషనల్ వాలంటరీ అన్నా, రెడ్ క్రాస్ డే అన్నా, ఇలా అన్ని అకేషన్స్లో కూడా మా చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్ ప్రోగ్రామ్స్ పెట్టి డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ అన్ని సంస్థల వాళ్ళు మాకు ముందుకొచ్చి రక్తదానం ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎస్పీ చేతుల మీద కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా మాకు ఇన్వైట్ చేసిన వాళ్ళ తరపున కానీ, వాళ్ళ చేతుల మీదగా అవార్డు మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసిమ పేషెంట్స్ ఉన్నారు. తలసిమే అంటే ప్రతి 1000 మందిలో ఒక్కరిద్దరికి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు. అంటే ప్రతి నెల వారందరికీ ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయినారంటే వాళ్ళకి 2 బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజులు లేట్ అయ్యిందంటే వాళ్ళు కాలు చేతులు స్వెల్లింగ్ అవ్వడము, ముక్కులో నుంచి బ్లడ్ రావడం అలాంటిది జరిగి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశము ఉంది. ఇలా చిన్న పిల్లలు అందరూ ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, యాక్సిడెంట్ కేసు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు అంటే టౌన్లలోనే కాదు, ప్రతి సంస్థ నుండి, ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ముందుకు రావాలని కోరుకుంటున్నాము.
1: ఇంతవరకు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు ఇవ్వండి, శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం విన్నారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు కోలిన్ మెకెంజీ వర్తంతి. కోలిన్ మెకెంజీ భారతదేశపు తొలి సర్వేయర్ జనరల్. 1754 స్కాట్లాండ్లో ఈయన జన్మించారు.

1782లో భారతదేశంలో ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగిగా వీరు చేరారు. 1784 నుంచి 90 మధ్యకాలంలో నెల్లూరు నుంచి రాయలసీమకు రహదారుల కోసం మ్యాపులు తయారు చేశారు. సర్వేయర్గా తిరుగుతూ శాసనాల పట్ల, దక్షిణ భారత చరిత్ర పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1816లో మన దేశపు మొదటి సర్వేయర్ జనరల్గా వీరు నియమితులయ్యారు. 1790

భారత చరిత్ర పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1816లో మన దేశపు మొదటి సర్వేయర్ జనరల్గా వీరు నియమితులయ్యారు. 1797లో గుంటూరు జిల్లా అమరావతిని దర్శించి అక్కడి జమీందారు పురాతన శిల్ప సంపదకు చేస్తున్నటువంటి నష్టాన్ని నిలువరించారు. తిరిగి 1816లో అక్కడికి వెళ్ళి పురాతన అమరావతి స్థూపాన్ని గుర్తించి నమూనా డ్రాయింగ్లో గీయించారు. దాంతో ప్రపంచంలోనే అరుదైన అమరావతి స్థూపం ప్రపంచానికి తెలిసింది. అమరావతి చిత్రకళ ప్రపంచానికి పరిచయమైంది. 1793 నుంచి 1816 మధ్యకాలంలో స్థానిక చరిత్రలు, శాసన పాఠాలు, దేశపటాలు, డ్రాయింగులు, నాణాలు, శిల్పచిత్రాలు, పురాతన వస్తువులు సేకరించారు. అవి మెకెంజీ మ్యానుస్క్రిప్టుల పేరున చెన్నై ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్రపరిచారు. వాటి ద్వారా తెలుగునాట ఎన్నో గ్రామాల చరిత్ర కైఫీయత్తుల పేరును అందుబాటులోకి వచ్చింది. తెలుగు ప్రాంత చరిత్రను తెలుగువారికి అందించిన కర్నల్ కోలిన్ మెకెంజీ 1921 సంవత్సరం మే 8వ తేదీన కోల్కతాలో కన్నుమూశారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఇక ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్త మానవతా సేవా సంస్థ. ఈ సంస్థ స్థాపకుడైన జీన్ హెన్రీ దునాంట్ పుట్టినరోజైన మే 8వ తేదీని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు. స్విట్జర్లాండ్లోని జెనీవాకు చెందిన వ్యాపారవేత్త హెన్రీ దునాంట్ ఆలోచనల నుంచి రెడ్ క్రాస్ సంస్థ ఉద్భవించింది. 1863లో జెనీవాలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏర్పడింది. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అంటురోగాలు, దీర్ఘరోగాల బారిన పడిన కోట్లాది ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచింది. మానవత్వం, నిష్పక్షపాతం, తటస్థ విధానం, స్వతంత్రత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వ మానవీయత అనే 7 మూల సిద్ధాంతాలపైన ఆధారపడి రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తుంది. రెడ్ క్రాస్కు స్వచ్ఛంద సేవకులే ఊపిరి. రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద మానవ వనరుల నెట్వర్క్ కలిగిన సహాయ సంస్థ. దాదాపు 170 దేశాల్లో సేవలందిస్తోంది రెడ్ క్రాస్. సుమారు 97 మిలియన్ల సభ్యులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. '1901లో నోబెల్ శాంతి పురస్కారం రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ దునాంట్ను వరించింది. 1917, 1944, 1963 సంవత్సరాల నోబెల్ శాంతి బహుమతి అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి ఇచ్చారు. మన దేశంలో రెడ్ క్రాస్ సొసైటీ చట్టం చేయబడి 1920 జూన్ 7 నాటికి మొదటి కమిటీ ఏర్పాటైంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో ఈ సంస్థ పనిచేస్తుంది. దేశమంతటా 700 శాఖలు కలిగి ఉంది ఈ సంస్థ. రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ విభాగాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. తెల్లటి వస్త్రంపై ఎర్రటి క్రాస్తో ఎగిరే రెడ్ క్రాస్ జెండాలు మానవులందరూ సోదరులే అనే సందేశాన్ని ప్రపంచానికి చాటుతుంటాయి. ఇక ఈరోజు ప్రపంచ థలసేమియా అవగాహన దినం. థలసేమియా వ్యాధి ప్రాథమికంగా రక్తహీనతగా చెప్తారు. ఇది తల్లిదండ్రుల నుంచి వంశ పారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులిద్దరికీ ఉన్నప్పుడు ఇది మరింత తీవ్ర స్థాయిలో పిల్లలకు సంక్రమిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 8వ తేదీని ప్రపంచ థలసేమియా అవగాహన దినంగా ప్రకటించింది. వివిధ సంస్థలు ఈ రోజున థలసేమియా వ్యాధిని గుర్తించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్ స్థితి విపరీతంగా ఉంటుంది. ఆక్సిజన్ అందక ఎర్ర రక్త కణాలు నశిస్తూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఇనుము ఎక్కువగా చేరటం, తరచుగా అంటురోగాలు సంక్రమించటం, ఎముకలు చిట్టటం, ప్లీహము అంటే స్పీన్ పెద్దదవటము,
ఎదుగుదల తగ్గటము, హృదయ సంబంధ సమస్య

0: సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ విషయాలపైన ఈ రోజున అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి సంస్థలు. ఇక ఈరోజు రెండవ ప్రపంచ యుద్ధ మృతుల సంస్మరణ దినం. రెండవ ప్రపంచ యుద్ధం ఎనలేని సంపదను, విలువైన ప్రాణాలను బలి తీసుకుని మానవ జాతిని దుఃఖ సాగరంలో ముంచేసింది. ఆ చారిత్రక సందర్భంలోనే ఐక్యరాజ్య సమితి ఉద్భవించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2004 సంవత్సరం నవంబర్ 22వ తేదీన రెండవ ప్రపంచ యుద్ధ చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం 8, 9 తేదీలు రెండవ ప్రపంచ యుద్ధ మృతుల సంస్మరణ దినంగా నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ఈ సందర్భాన్ని తమ దేశాలలో విస్తృతంగా జరపాలని కోరింది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ప్రమాదం వాటిల్లకుండా అన్ని దేశాలు సంయమనం పాటించటం ఈ సంస్మరణ ఉద్దేశం. ఇంక ఈరోజు తాపి ధర్మారావు వర్ధంతి. తెలుగు పత్రికలకు వాడుక భాషను నేర్పిన తాపి ధర్మారావు ఒరిస్సాలోని గంజాం జిల్లా బరంపురంలో 1887 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన జన్మించారు. మద్రాస్ పచ్చాయప్ప కళాశాలలో వీరు పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత బరంపురం కళ్ళికోట రాజా కళాశాలలో ఉపాధ్యాయునిగా చేరిన ధర్మారావు సాహిత్యాభిలాషతో 1910 నుంచి 1911లో వేగుచుక్క గ్రంథమాల స్థాపించారు. మొర్మరాలు, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ, రాళ్ళు రప్పలు, కొత్తపాళి, ఇనుప కచ్చడాలు వంటి రచనలతో సాహిత్య లోకంలో మెరిశారు. తాపి ధర్మారావు 1937లో మోహిని రుక్మాంగద నుంచి 1963 నాటి భీష్మ వరకు, రైతుబిడ్డ, మాలపిల్ల వంటి 40 పై చిలుకు సినిమాలకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించడం ద్వారా వాడుక భాషకు వ్యాపార నగిషీలు అద్దారు. జనవాణి, సమదర్శిని, కాగడ పత్రికల ద్వారా జర్నలిజంలో వాడుక భాషకు పెద్దపీటను వేశారు. ఫిలిం జర్నలిజాన్ని వ్యాప్తి చేసిన తొలితరం జర్నలిస్టు ఈయనే. సాహిత్య, పత్రిక, సినీ రంగాలలో త్రివేణి సంగమంలాగా సాగినటువంటి తాపివారు పాపులర్ జర్నలిజానికి పునాదులు వేశారు. విజయవాడలో జరిగిన 1941లో తెలుగు పత్రికా సంపాదకుల మహాసభ నుంచి, తెనాలిలో 1943లో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల తొలి మహాసభ గిడుగు శత జయంతి, 1963లో జరిగినటువంటి ఈ సభ, పురిపండ షష్ఠపూర్తి 1964లోని సభ, 1970లో జరిగినటువంటి శ్రీశ్రీ షష్ఠపూర్తి సభకు అధ్యక్ష వహించారు. 1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభించిన తాపి అంతకుముందే అఖిల భారత అభ్యుదయ రచయిత సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. వ్యావహారిక భాషను సినిమా డైలాగ్గా రూపాంతరీకరించిన సృజనశీలి తాపి ధర్మారావు 1973 సంవత్సరం మే 8వ తేదీన హైదరాబాద్లో వీరు కన్నుమూశారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
4: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: రేపటి కాంత్రికలు కార్యక్రమంలో పక్షులు, మననేస్తాలు శ్రీమతి లావణ్య గారి ప్రసంగం వింటారు. ఇంతటితో ఈనాటి కాంత్రికలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్ల

0: Forum in Mumbai, Commerce Minister Piyush Goyal reviews initiatives to strengthen India's position in global agriculture landscape, Saudi Arabia suspends US military access to its bases in airspace, and in IPL cricket, Lucknow Super Giants beat Royal Challengers Bengaluru by 9 runs using DLS method at the Ikana Stadium. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్దిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్టంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని VMRDA భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తోంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరెండూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరెండూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్దికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.

0: రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కన్నడ కేంద్రం అభిరుచి మీరు కోరే సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా ఎస్ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ బృందం ఆలపించిన ఈ పాటను డాడీ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కర్తల నుంచి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబురావు, భాస్కర్రావు త్రిమూర్తులు, సుధీర్, గ్రహలక్ష్మి, ఈశ్వరరావు, లక్ష్మణరావు, మొహమ్మద్ ఎనాయతుల్లా, పాలెం పోలయ్య, దేవాన్ష్ స్వరూపరాణి వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో తర్వాత నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతల జోగులమ్మ గద్దల జిల్లా రాజుల నుంచి జయన్న సంధ్యా శ్రీనిధి దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే వెల్దుర్తి మండలం రామలకోట నుంచి బాషా ముబిన్ బేగం ముబ్దుల్ మన్నా సారా సైమా వారి గ్రామ ప్రజలు

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రామ్ లక్ష్మణ్ సంగీత సరచంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాటను ప్రేమానురాగం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాయపల్లి నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రజిత, రాధిక, సునీత, చిట్టేరికి, విఘ్నేష్,

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత మణిశర్మ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ జిల్లా ఎడ్పల్లి జక్కంపేట నుంచి చిరుక నారాయణ, అనసూయ, యమున వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరికొందరు మహబూబ్ నగర్ జిల్లా నాగంపల్లి నుంచి రామకృష్ణ, శృతి, వేణి, సుబ్బనాగమణి వారి కుటుంబ సభ్యులు

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఎస్పీ చరణ్ హరిణి ఆలపించిన పాట, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా కలుసుకోవాలని చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వేపనగండ్ల మండలం కల్వరాల నుంచి శాంతి, సంతోష్, కార్తీక్, విష్ణువర్ధన్, చెంచల, కృష్ణ, రమణ, లలిత, సునీత, రవికుమార్, అమృతవర్షిణి, హిమవర్షిణి, రాధాకృష్ణ, సిరిచింతన, చిన్ని, పద్మ, కిషన్, వెంకటకృష్ణ, రాజు, భట్టు, మురళి, రాజు వారి మిత్రులు మనకందరూ నిజామాబాద్ జిల్లా

సిరుకున్న మండలం న్యావనంద నుంచి శ్రీరామ్ వసంత భారతి లాస్య శాన్విక హనుమంతు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ శ్రీశాంత్ శ్రీనివాస్ అనే

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కలుసుకోవాలనే చిత్రం కోసం ఎస్పి చరణ్ హరిని ఆలపించిన పాట దేవిశ్రీ ప్రసాద్ సురాలు సమకూర్చారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంది బస్తీ నుంచి భారతిలాల్, పరదేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్లోత్, రాజునందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, వికృత లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో హరిహరన్ చిత్ర ఆలపించిన పాటను ఎదురులేని మనిషి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటగర ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్ బాలాజీ, శాంతి, విజయ, వినోద్, చంద్రకళ, ఉమామహేశ్వరి, లక్ష్మీనారాయణ, వాసవి, వైష్ణవి, శారద, విజయ, ఉదిత్, ప్రణిత్, ఉపజ్ఞ, నవిఘ్న,

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి జస్ప్రీత్ జస్త్ బృందం ఆలపించిన పాటను వినిపించుకుంటూ కోరుతున్నారు శ్రోతలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. జోగనమ్మగత్తల జిల్లా అల్లంపూర్ ఇంద్రమొక్కల నుంచి దేశమే సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, వినీ, దేవరాజు, కళ్యాణి, ఆరాధ్య, ఎస్సేరి, చంద్రకళ, సరోజమ్మ, మేరమ్మ, నాగమ్మ, మహిమ, కీర్తన, కళ్యాణి, చిన్నారి, ఆనందమ్మ

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి. ఢీ చిత్రం నుంచి చిత్ర చక్రి ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లూరు లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర భూలక్ష్మి, శ్రీశాంక్ అద్వైత అక్షర లలిత రాజేశ్వర్, శివాజీ చంద్రకళ సహస్ర నరసయ్య పద్మ శ్రీహర్షిణి, నరేందర్ శ్యామల భారతి అనిత, సరోజిని ఆనంద్ కిషోర్ హరిప్రియ అశ్విని, వర్షిణి నవీన్ గోడ్ అద్వైత వారి కుటుంబ సభ్యులు, మరికొందరు నిజామాబాద్ జిల్లా ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు సికింద్రాబాద్ బురుడిగడ్డ, ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, నిర్మల, ముత్తమ్మ, నరేందర్, శాంతి, రజిత, వివేక్, శిరీష, స్వరూప, లావణ్య, విమల, శ్రీనివాస్,

మరి ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈరోజు ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ప్రముఖ సినీ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్గా నటించినటువంటి నటుడు దివంగత నటుడు చలపతిరావు గారి పుట్టినరోజు. ఆయన జీవిత విశేషాలతో మాటలు పాటలు విందాం ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. చలపతిరావు ఈయనే తమ్మారెడ్డి చలపతిరావు. ఈయన తెలుగు చలనచిత్ర సీమలో వందలాది చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్గా నటించిన దివంగత నటుడు చలపతిరావు గారి పుట్టినరోజు. ఈరోజు ఆయన తన విలక్షణమైనటువంటి మాట తీరుతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే చలపతిరావు మొరారి నిర్లబెల్లత ఆదిత్య 369 అల్లరల్లుడు జయము నిశ్చయముర భలే దొంగ కలియుగ పాండవులు అమరజీవి ఇంద్రుడు చంద్రుడు వంటి చిత్రాలలో ఆయన నటనతో సినిమా విజయానికి చాలా పాత్రను పోషించారు. మొరారి చిత్రంలో జడి చక్రవర్తి సొనాలి బిందెతో కలిసి నటించినటువంటి ఆయన పాత్ర ఆ చిత్రానికి ప్రసిద్ధిని తీసుకొచ్చింది.

1944 సంవత్సరం మే 8వ తేదీన కృష్ణా జిల్లా పామరు మండలం బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. వయనిజం, పౌరాణికం తదితర పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. ఇక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన నటనపై ఉన్నటువంటి ఆసక్తితో చదువుకుంటున్న రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరించేవారు. ఈ క్రమంలోనే దివంగత సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారి చొరవతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా కథానాయకుడు చిత్రంతో తన నటనా ప్రస్థానం మొదలు చేశారు జలపతిరావు.

మొత్తం 1500కు పైగా చిత్రాల్లో 4 తరాల నటీనటులతో కలిసి పనిచేసినటువంటి చలపిత్ర దాన వీర సూరకర్ణ చిత్రంలో ఏకంగా 5 పాత్రలు పోషించి ఔరా అనిపించాడు. అలాగే యమగోళ, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీ, మనార్కలి, భలే కృష్ణుడు, సరదారాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి, చట్టంతో పోరాటం, దొంగరాముడు, అల్లరల్లుడు, అల్లరే, నిన్నే పిల్లాడత, నువ్వే కావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహ, దమ్ము, లెజెండ్, ఇలా ఎన్నో సూపర్ టూపర్ హిట్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి.

ఇక నటుడుగానే కాకుండా కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ల పంట తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన చలపతిరావుకు చాలా గొప్ప లవ్ స్టోరీ ఉందండి.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరి కోరికపై తాండ్రపాపారాయుడు ఈ చిత్రానికి పి సుశీల,

పాట వాన ఈ చిత్రానికి కార్తీక్ గానం చేశారు. గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ గానం చేశారు. గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

వెలువలైనది సొగసు తొలివేకువని మనసు. మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన సమావేశమై చర్చించారు. రాష్ట విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం

చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భూసారాన్ని పెంపొందించేందుకు, పంటల దిగుబడులను పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీ ధరలపై రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, బాస్కర్ భట్ల రఘు మీరు రచించగా, చక్రి మ్యూజిక్ కంపోజ్ చేయగా, నేనైతే సార్ మరి చక్రియ పాడిన అద్భుతమైన పాట నేనైతే మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:35 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతున్నాను. మరి మనమైతే ఎంచక్క సినిమా కబుర్లకి వచ్చేసాం. సినిమా కబుర్లో మీకు తెలుసు కదండి, సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మీతో ముచ్చటానికి సాయంత్రం 5 గంటల ధూమ్ ధామ్ గా మీతో ఎంజాయ్ చేయించడానికి, కేరీతలు కొట్టించడానికి, ఆడించడానికి, పాడించడానికి వచ్చేసాను. సో మీకోసం అయితే మంచి పాటలతో పాటు మిమ్మల్ని అలరించే కొత్త కొత్త విషయాలు కూడా మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట నేద్దాం. సో సినిమా కబుర్లో ఈ రోజు చాలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమాలన్నీ రాబోతున్నాయి. సో పెండింగ్ పడ్డ సినిమాలన్నీ కూడా మేము ఫలానా రోజు సినిమాను రిలీజ్ చేసేస్తాము, మరి ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాం, దీంట్లో ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి. సో హీరో ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా సినిమాకి కావాల్సిన అన్ని స్టఫ్ నేనైతే మీకు అందించబోతున్నాను. సో మీకోసం ఒక పాట వచ్చింది, ఆ పాట తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్, ఠాగూర్ మూవీలో చూసినప్పుడు సంగీతం చేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించగా శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా. మరి శంకర్ మహాదేవన్ పాడిన అద్భుతమైన పాట తినేశారు. మీరు చూపు చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:19:36. మనమైతే సినిమా కవర్ లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం. సో సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? సో ఆ హీరో పర్ఫార్మెన్స్ కానీ, నిర్మాత ఎలా నిర్మిస్తున్నారు, తర్వాత ఆ కంటెంట్, ఆ ఎలిమెంట్స్, లోపల ఉన్న గ్రాఫిక్స్, ఫైట్స్, కథ ఇవన్నీ సమకూర్తేనే దీనికి అంతా కూడా అవుతుంది. కాబట్టి ఇంకో కోణంలో చూస్తే కనుక ఆ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తేనే అది హిట్టా ఫట్టా అని తెలుస్తుంది. సో అలాంటి విషయాలు ఈరోజు చెప్తున్నాను. సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావు నగేష్ అంటే కనుక, మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం, అసలు ఇప్పటికే ఒకసారి మళ్ళొకసారి అట్లా వాయిదాలు పడుతూ వస్తుంటే మేము ఎప్పుడని టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు వీక్ ఆఫ్లు పెట్టుకోవాలా, లీవ్లు తీసుకోవాలా, బెనిఫిషియల్ చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ స్ట్రైట్ గా చెప్పేమంటారా, పెద్ద సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది మరో లగన్లా ఉంటుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్ గా సుకుమార్ అని ప్లాన్ చేశారా అనేది తెలియదైతే కానీ, కానీ ఈ మధ్య జరిగిన నిన్న అంటే జరిగినటువంటి ఒక ఒక ఫంక్షన్ లో అంటే చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ కి పెద్ద రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మేము డేట్ ని పక్కాగా ఇచ్చేస్తున్నామని చెప్పి అన్నారు. అది ఎప్పుడో కాదు, జూన్ 4వ తారీఖున రిలీజ్ అవుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు మార్చిలోనే అనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 30 దాకా వాయిదా పడుతూ వచ్చిందనమాట. అలా ఒకసారి రెండు సార్లు జరిగింది. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటలో ఇప్పటికే ఆల్రెడీ చాలా మందిలో హైప్ లేనాయి, 2-3 పాటలు అయితే గ్లిమ్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలా మంది అనుకుంటారు, మొన్న జరిగిన శుక్రవారం జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో, పోయిన వారం జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఏమంటే 30వ తారీఖు దాకా చాలా వాయిదాలు వేసామండి ఇప్పటిదాకా, కానీ 4వ తారీఖున జూన్ 4వ తారీఖున పక్కాగా మిమ్మల్ని అలరిస్తుంది థియేటర్లో అని చెప్పి చెప్పారన్నమాట. సో అప్పటికి కొంత షూటింగ్ అనేది కొంచెం కావాల్సి ఉంది అంటే

ప్రత్యేకంగా అంటే ఒక హీరోకి ఆ సెట్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక సెట్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని వేసుకోవటం, ఇదంతా కొంచెం డిలే అయిందంట. సో దానివల్ల కూడా అని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందంట మిగిలి ఉండటం వల్ల, దానివల్ల కూడా కొంచెం డిలే అయిందని కొంచెం ఏదో చెప్పుకొచ్చారు. తప్పదు కదా, ఇవన్నీ ఆగితేనే కదండి సినిమాకి, ఇది మనమే ఆలోచించాలిగా. సో కాకపోతే మన ఆసక్తి ఏంటంటే మన హీరో సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, సార్ మనం ఎప్పుడు చూసేద్దామా అని చెప్పి ఆలోచనలో ఉంటాం కదా. సో తప్పదు వెయిట్ చేద్దాం, జూన్ 4 కదా, ఇట్టే గడిచిపోతే అనుకుంటున్నాను. వెయిట్ చేయండి, ఓకేనా? రైట్, ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాన్ని మానేస్తాను. సో ఆల్రెడీ సమంత సూపర్ డూపర్ హిట్స్ చేస్తుందని తెలుసు, కానీ తనే ఒక మెయిన్ రోల్ చేసిన సినిమా గురించి మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం మగధీర మూవీ నుంచి ఒక అద్భుతమైన రిమిక్స్ సాంగ్ వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
6: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎస్, బాస్కెట్బాల్ రవికుమార్ రచించగా రవివర్మ అండ్ కౌశల్య పడిన అద్భుతమైన పాట విన్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మ ఈ చిత్రం నుంచి. సో మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:35 ఉంది. మనమైతే సినిమా కవర్లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు అప్డేట్స్, సినిమా అప్డేట్స్ తెలుసుకుంటున్నాం కదండి. సో ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక విషయం ప్రస్తావించాను, ఏమంటే ఆల్రెడీ మన సినిమాల్లో చాలా ఇంతకుముందు సినిమాలో మరి ఓ బేబీ అనే సినిమాలో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు, అసలు ఒక మన సమంతానే కాదండి, మరి అనుష్క అరుంధతి కానీ ఇలా రకరకాల సినిమాలన్నీ కూడా లేడీ ఓరియంటెడ్, అంటే లేడీ ఒక హీరోగా యాక్ట్ చేస్తూ కథను నడిపిస్తూ ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటివి ఆడడం అనేది చాలా చాలా అరుదు. అయినా కానీ ఈ కాలంలో వాళ్ళంటే ఏంటో నిరూపించుకునే టైం వచ్చింది, నిరూపించుకుంటున్నారు, సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో ఆ కోవకు చెందిన సినిమానే సమంత ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరే మా ఇంటి బంగారం. సో ఇది కూడా మరి లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్తో వస్తున్న మెయిన్ రోల్ సమంత గారు చేసినట్టు ఒక సినిమాను చెప్పొచ్చు. ఈ నెల 15వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆల్రెడీ డేట్ ప్రకటించేసి మరి ఇప్పుడే రిలీజ్ చేస్తాము 15వ తారీఖునే అని చెప్పి మరి కొద్ది రోజుల్లో రిలీజ్ చేసేస్తామని చెప్పిన వాళ్ళు కొంచెం, అంటే మనకి ఐపీఎల్ లేకపోతే ఈ క్రికెట్ కొంచెం హడావిడి ఎక్కువగా ఉంది కదా, కొంచెం ఫైనల్ స్టేజ్ వస్తుంది కదా, ఆ హడావిడి ఎక్కువగా ఉండటం వల్ల మరి థియేటర్లకి సినిమా చూడడానికి జనాలను రప్పించాలి లేదా సినిమా అందరికీ నచ్చాలి అందరూ చూడాలి అనుకుంటే కనుక ఆ టైము మరి ఎస్పెషల్లీ ఆ టైం

క్రికెట్ కూడా మనకు వస్తుంది కాబట్టి. సో వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే కనుక ఇప్పుడు కాదండి, 15వ తారీఖున కాదు, జూన్ 19వ తారీఖున అని చెప్పి అంటున్నారు. చెప్పాను కదండి అప్డేట్లు మారుతున్నాయి అన్ని మీకు చెప్తా అని చెప్పి. ఖచ్చితంగా జూన్ 19వ తారీఖున మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఓబీబీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఒక సూపర్ హిట్ సినిమా అనొచ్చు. సో ఇంతకీ ఈ సినిమాకి దర్శకులు ఎవరంటే ఆవిడ కూడా లేడీ ఓరియంటెడే. అయితే నందిని రెడ్డి గారు ఈ సినిమాకి ఈ సినిమాని దర్శకత్వం ద్వారా తెరకెక్కిస్తున్నారనమాట. సమంత మునుపన్నాడు ఇంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించని ఒక డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ క్యారెక్టర్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో ఆవిడ కనిపించబోతున్నారు కొత్తగా. మరి చూద్దాం ఎలా ఉంటుందో, ఓబీబీ లాగా ఉంటుందో, దాన్ని మించి ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రైలర్ అవి చూస్తున్నాం కదండి. సో కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మనమైతే చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. మరి పెద్ద తర్వాత దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే అది 4న రిలీజ్ అవుతుంది, ఇది 19న రిలీజ్ అవుతుంది కాబట్టి. సో జూన్లో మనల్ని అలరించడానికి సినిమాలు వరుస దాడి చేస్తాయని చెప్పి చూస్తున్నాను. సో ఎందుకు మరి నచ్చినాయి కదా, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకోసం. అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి ఏఆర్ రెహమాన్ అండ్ శివ గణేష్ లిరిక్స్ అందించగా, కార్తిక్ కే అండ్ కృష్ణ సింహారావు అని పాడిన సూపర్ సాంగ్ అందించారు. వాయిస్ మూడు నుంచి మీరు చూపించుకుంటున్నారు ఇది భారతీయ 100.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:49 దాటుతుంది. అలా అలా అలా పరుగులు తీస్తుంది. మనమైతే సినిమా కబుర్లు మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం, మంచి విషయాలు మీకు చెప్తూ ఉన్నాం కదండి. సో సినిమా కబుర్లు అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడు కూడా కొన్ని ఒక ల్యాండ్ మార్క్ కింద కొన్ని సినిమాలు ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఈ హీరో ఈ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది, మరి ఈ హీరో ఈ కథకి న్యాయం చేస్తారని నమ్మకం ఉంటుంది, ఈ హీరో స్టైలిష్గా లుక్లో బాగుంటారు సినిమాకి న్యాయం చేస్తారు, ఇలా రకరకాలుగా అనిపించే సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అయితే 112వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి మూవీ చూసేసారా, మరి ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ గారికి మరి కొరటాల శివ గారికి క్రేజీ కాంబో అనేది ఫిక్స్ అయింది. సో దీనికంటే ముందు అంతకుముందు చాలామంది కూడా ఏమన్నారంటే కొరటాల శివ గారికి మరి నందమూరి బాలకృష్ణ గారికి సినిమా ఉంది ఉండే ఉంటుంది ప్లాన్ చేస్తుంది ఉన్నారేమో అనే ఉద్దేశంతో అనుకున్నారు, కానీ అవి నిజమే అని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రూవ్ అయింది. మరి అఫీషియల్ గా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో నిన్ననే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ప్రకటించారు. మరి కొరటాల శివ గారి మార్క్ అయితే ఏమంటుంది, సామాజిక అంశంతో ఏదైనా మంచికి సమాజానికి చేయాలనే ఉద్దేశంతో చేసే సినిమాలు కొన్ని ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మాస్ ఎంటర్టైనర్ గా మరి నందమూరి బాలకృష్ణ గారికి అయితే చక్కగా పేరైతే ఉంది. మరి ఆ లెజెండరీని ఆయనైతే ఆ సినిమాలో చూపిస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా. సో దీనికి మరి సామాజిక సందేశంతో ఉన్న పక్కా మాస్ ఎంటర్టైనర్గా అవుతుందని నమ్మకంతో పాటు దీనికి ఒక చిన్న లైన్ కూడా ఒక యాడ్ చేయడం జరిగింది. దాన్ని అధికారానికి ఉద్దేశం తోడైతే అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది సమాజం కోసం ఒక లెజెండరీ డైరెక్టర్ లెజెండరీ హీరో చేస్తున్నటువంటి మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆటోమేటిక్ గా మనం అనుకోవచ్చు. ఈ కొటేషన్ తో వచ్చేసి మరి అధికారానికి ఉద్దేశం తోడైతే అనే ఉద్దేశంతో వచ్చినటువంటి పవర్ఫుల్ కొటేషన్ తో మరి ఈ టీమ్ ఈ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేసింది, మంచి అంచనాలని జనరేట్ చేసింది అనమాట. సో ఎలా

ఎలా ఉండబోతుందో ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ, బట్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలకైతే అంటే ఆడియన్స్కి అయితే మంచి లుక్తో మరి బాలయ్య గారు కనబడబోతున్నారేమో, మరి సినిమా మీద అంచనా పెంచేస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా ఉంది. సో మరి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ రాబోతుంది, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100,000 గృహాలు మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ 2026 నియమాలు రాష్ట్రంలో అమలయ్యేలా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా, పట్టణ, పంచాయతీల వారీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించింది. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఒక నెల ఒక గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామని అన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జి హరిప్రసాద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు

నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో రద్దు అమల్లోకి వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. పిల్లలకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి

0: జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామని అన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జి హరిప్రసాద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో రద్దు అమల్లోకి వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. పిల్లలకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి
1: ఇలాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా?
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: FM 101.3.

కందికొండ లిరిక్స్ అందించగా చక్రి మ్యూజిక్ కంపోజ్ గా చక్రి అని కౌశల్య బండి అద్భుతమైన పాట అన్నారు. మీరు చూసి చూసినారు కదా భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం ఆంధ్ర వాళ్ళ సినిమాలో నుంచి ఒక సూపర్ సాంగ్యత వేశారు. మరి మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. 12:10 ఉంది స్టూడియో సమయం. సో మనమైతే మరి వెంచగా సమయం దాటిపోయి అలా వచ్చేస్తున్నాం. సో ఎప్పుడు తెలియని విషయాన్ని ఎవరైనా మనం చెప్పినప్పుడు సో ఈ విషయం ఎలాగుంటుందా అబ్బా అనిపిస్తుంటుంది అన్నమాట. అదే కాకుండా ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడుకుంటూ ఉంటుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు కదా అని చెప్పి అన్నట్లుగా అనిపిస్తుంటుంది. సో ఎలాంటి విషయమైనా సరే మనకి తెలిసి ఉందనుకోండి మనం ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలం. ఇంకో విషయం ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఎవరైనా క్వశ్చన్ అనుకోకుండా మనకి సంధించినప్పుడు అవును ఇది నేను ఆల్రెడీ తెలుసుకున్నాను కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తారు బా, ఎవరు చెప్తారు? మేము చెప్తాం, ఖచ్చితంగా మనం చెప్పుకుందాం మాట్లాడుకుందాం. సో మీకోసం ఇది మంచి విషయం. విషయాలు అయితే మీకు తెలియని విషయాలు తెలిస్తే ఇంతేనా ఈ విషయమేనా ఇప్పటివరకు మనం తెలియలేదా అనిపించేలా ఉండే మంచి విషయాలు మీతో అయితే మాట్లాడబోతున్నాను. సో ఒక అద్భుతమైన విషయం గురించి మీతో చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక మరి మామూలుగా మనిషి గాల్లో ఎంతకాలం నిలబడగలడు? 1 నిమిషం, 6 నిమిషం. కొంతమంది నడిచేవాళ్ళు ఓడో ఉన్నారు, అది యోగా సెక్షన్ ద్వారానో ఏ విధంగా నడిచేవాళ్ళు. కానీ ఒరిస్సాలో కోణార్క్లో ఒక సన్ టెంపుల్ ఉందంట, ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే అని చెప్పుకుంటున్నారు చాలా మంది కూడా. సో ఒక మిస్టరీగానే మిగిలింది కూడా. సో ఆ ఆలయంలో ఉండే ఒక సూర్య భగవాన్ విగ్రహం అయితే కనుక గాల్లో తేలుతూనే ఉంటుందంట. ఎటువంటి యంత్రాలు లేని సమయంలో సో సపోజ్ మనం ఈ ఎలా ఉంటుంది, అసలు ఎలా గాల్లో నిలబడుతుంది అని మనం ఊహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎటువంటి యంత్రాలు లేని సమయంలోనే మరి ఈ గుడిపై 52 టన్నులు దాదాపు ఉండేటువంటి మ్యాగ్నెట్ బేస్మెంట్లో ఉన్నటువంటి మరో మ్యాగ్నెట్ ఏర్పాటు చేసి దీనివల్ల ఆలయంలో ఉన్న విగ్రహం అంతా తేలుతూ ఉండటం వల్ల ఇలా మనకి ఈ విగ్రహం గాల్లో తేలినట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో ఇంత టెక్నాలజీని ఎలా వాడారు అనేది కూడా తెలియదు. ప్రొక్లేన్లు కూడా లేని సమయం అది. మరి ఇలా గాల్లో తేలియడం అనేది ఇప్పటికీ ఇలాగే మిస్టరీగా ఉంది. 52 టన్నుల మ్యాగ్నెట్ విగ్రహం అనేది గాల్లో తేలియాడటం అనేది మామూలు విషయం ఉంటుందా? కానే కదా కదా. కానీ శాస్త్రానికి దేనికి అందని విధంగా మరి ఇదైతే ఇప్పటికే ఉంది. ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని చూడడానికి చాలా మంది కూడా వెళ్తూ ఉన్నారు.

సో ఇది విషయం, ఇంకా చాలా చాలా విషయాలు ఒకటేనా, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకోసం చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. 5 మూవీల నుంచి మీకోసం సూపర్ హిట్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:24 దాటుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, మీకు తెలిసేలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అలా అలా సమయం అయితే అయిపోతుంది. సో మీకోసం అయితే అంటే ఎప్పుడు తెలియని విషయాలను తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెదడులోకి కొత్త విషయం చేరుతుంది, అండ్ మనం కూడా విజ్ఞానంగా మారుతూ ఉంటాం. విషయాలన్నీ కూడా బయటికి చెప్పాలంటే ధైర్యంగా ప్రస్తావిస్తాం, ధైర్యంగా మరి వాళ్ళతో పాటు పోటీ పడతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసేలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంట. ఎనివే, మంచి పాటలు వింటూ మనమైతే ఈ విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ని ఒకేసారి వినటం, ఒకే గంట పాటు అదే సబ్జెక్ట్ వినటం, 2 గంటల పాటు 3 గంటల పాటు చెప్పడం అంటే చాలా కష్టం. కానీ చెప్పటం అయినా వినటమైనా, సో ఆడుతూ పాడుతూ అలాగే మనం పాటలు వింటూ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ విషయాలని గుర్తుండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పాట ఒక మెమరీని ఇస్తుంది, ఆ పాటతో పాటు ఇది కూడా వింటే ఖచ్చితంగా మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడంటే అప్పుడు ఆ ఫైల్ని బయట తీసి వాడేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ చెప్పేయచ్చు అనే ఉద్దేశం అనమాట, ఇది విషయం. సో మరి మంచి పాట అయితే వినాలంటే కనుక ముందు మనమే తెలుసుకోవాలి. సో ఎప్పుడు లేవగానే పొద్దున్నే ఇప్పుడంటే అలారాలు వచ్చేసినాయి, మరి ఇప్పుడంటే కనుక మనకి ఫోన్లో అలారం పెట్టేసుకుని పలానా టైం అని ఫిక్స్ చేసుకుని దాని చేతికి అందినప్పుడే మనం అసలు ఏమాత్రం చూడకుండా, మరి ఏమాత్రం అసలు ఫోను పట్టుకుంటున్నామా లేకపోతే ఇంకేమైనా పక్కనే ఉందా అని అనుకోకుండా కూడా ఫోన్ని అలా బక్కపట్టిన ప్రెస్ చేస్తే మళ్ళీ 10 నిమిషాలకో 15 నిమిషాలకో మళ్ళీ మోగుతుంది. ఏంటబ్బా ఇలా మోగుతుందని చెప్పి జస్ట్ స్లైడ్ చేసి దాన్ని స్టాప్ చేస్తాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు అలారంలు వచ్చాయి, అప్పుడైతే అలారంలు వచ్చాయి కదా, మొదటి జాము, రెండో జాము, మూడో జాము అని చెప్పి ఒక అలారం మోగేది. అదేనండి మన ఇంటి ముందే కోత ఉండేది. అదేనండి ఇంకా చెప్పాలంటే కోళ్ళు ఉదయాన్నే కోస్తాయి కదండి, అదేనండి అదే పెద్ద అలారం. ప్రపంచాన్ని మేల్కొల్పిన మొట్టమొదటి అలారం ఏదైనా ఉందంటే కనుక సూర్యుడు వస్తాడని చెప్పేది అలారం ఏమైనా ఉందంటే కనుక అది ఖచ్చితంగా కోడి కోయటమే. ఇంతకీ నా సబ్జెక్ట్ ఏంటంటే అయ్యా కోళ్ళు సూర్యోదయానికి ముందే ఎలా కోస్తాయి, మనకెందుకు తెలియదు సూర్యుడు కాసేపులో ఉదయిస్తాడని చెప్పి, మరి సూర్యోదయానికి ముందే కోళ్ళకి ఎలా తెలిసిపోద్ది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. సో మరి కొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్ని ఇస్తూ కోళ్ళు కోయటం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి వస్తాం, బాబు ఆ కోడిని ఏంటారు బాబు ఆపంటారు బాబు, అలారం ఆపుతాం కానీ కోడిని ఆపుతాం అండి, ఆపలేం కదా. సో అందుకనే చాలాసార్లు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. పొద్దున్న అయితే చాలు, ఇంకా హైదరాబాద్ నుంచో ఇంకా వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాకు అలారం మోగింది కానీ కోళ్ళు మోగవని చెప్పి అనుకుంటున్నాం.

0: ఉంటూ కూడా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ పొద్దున్నే ఆ అలారం కొట్టే కోడి, అంటే కొక్కురకో అనే కోడి కూసే కోడి, మరి అలా ఎలా జరుగుతుందంటే కనుక దీనికి కారణం ఏమో చాలా చాలా ఊహించారు, కానీ కరెక్ట్గా ఒక పరిశోధన చేస్తే కానీ తెలిసిందనమాట. కోడిలోని జీవ గడియారం అనేది ఒకటి ఉంటుందంట, మనిషిలో కూడా ఉంటుంది, బట్ మనకంటే ఎక్కువగా ఫాస్ట్గా పనిచేయడానికి జీవ గడియారం అనేది ఒకటి ఉంటుందంట, దాన్ని బయోలాజికల్ క్లాక్ అంటారట. దీనివల్ల ఈ బయోలాజికల్ క్లాక్ కోడిలో బాగా పనిచేయటం వల్ల ఈ ఇవనేది కరెక్ట్గా టైంకి వస్తాయన్నమాట. అందుకే మనిషి కన్నా ముందు 45 నిమిషాలు ముందే అవి మేల్కొంటాయంట. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే విషయం మనకంటే ముందే 45 నిమిషాలు ముందు వాటికి ఇటు తెలిసిపోతుందంట. ఆ వెలుతురు కొంచెం కిరణం బయటికి రాగానే ఆటోమేటిక్గా అది గమనించేది, ఈ కాదు ఒక్క 40 నిమిషాల్లో ఆటోమేటిక్గా మనకి సూర్యరశ్మి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఈ జాము అని తెలుసుకొని ఆటోమేటిక్గా అది కొకరకో అని కోత కొయ్యడం మొదలు పెడుతుంది అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆ బయోలాజికల్ క్లాక్ అనేది బాగా పనిచేస్తుంది, ఇదన్నమాట కారణం. దీనివల్లే కరెక్ట్గా ఆ టైం రాగానే అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఆటోమేటిక్గా దానికి లోపల జీవ గడియారం అంటే కళ్ళతో చూసేది కదండి, లోపల ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా మనకు స్పృశించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అది స్పృశించగానే ఆటోమేటిక్గా అది కోత పెడుతుంది, కొక్కురొక్కో అని చెప్పమాట. సో ఈ విధంగా కూసినప్పుడు మనం లేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం 8 ఇంటికో 7 ఇంటికో 6 ఇంటికో అలారం పెడతాం కదండి, అది కామనే అనుకోండి. సో ఈ అలారం అలా మోగుతుందన్నమాట. ఇది ప్రపంచాన్ని లేవినటువంటి ఒక కోడి గడియారం అనమాట. సో నేను సింపుల్గా చెప్పాలండి. సో దీనివల్లే సాధ్యమవుతుంది. సో ఇప్పటికీ కూడా మరి పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా మొదటి జామని, రెండు జామని, మూడో జామని అంటూ ఉంటారు. సో ఆ జాముల ప్రకారం వాళ్ళు లెక్కేసుకుంటారు అనమాట. అప్పుడే లేచి సర్దుకొని బయటకు బయలుదేరతాం అని జరిగేది. ఇప్పుడంటే 7 ఇంటికో 8 ఇంటికో లేస్తున్నాం, అప్పుడంటే 4 4:30 లేచి. ఇప్పుడు కూడా ఆనాటి కాలం వాళ్ళు పెద్ద
1: శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహ పరిశీలకులుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమాపేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట రాజకీయ పరిస్థితులు వేడెకాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డీఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశాన్ని

0: ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరగనుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్దిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులనుద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్ లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా FM ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 40

0: 7కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ది చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కు చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. రాష్ట రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ రోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ భువనచంద్ర గారు లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. జై చిరంజీవి చిత్రంలోంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:48:46 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలిసాలో చాలా విషయాలు తెలుసు. అసలు మామూలుగా వర్షం పడితే ఏమవుతుంది? సో ఈ టైంలో వర్షం పడితే అదిరిపోద్ది, చల్ల చల్లగా కూల్గూలుగా ఉంటుంది. ఎండలతో విసిగిపోయి అలసిపోయి చెమట గారి ఓపిక లేక ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉషు ఉషు అని విసురుకుంటూ అబ్బో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. అసలు వర్షం పడితే, సో మీరు ఒకటి గమనించారు, వర్షం పడితే ఏమవుతుంది? చల్ల పడుతుంది, నీళ్లు కారుతాయి, తర్వాత కాలాలు వెళ్తూ ఉంటాయి, సముద్ర చెరువులు పొంగుతూ ఉంటాయి అంటారు. నేను దాని గురించి మాట్లాడలేదు, మరి ఏం మాట్లాడుతున్నాం అంటారా? సో విషయం ఏంటంటే, మీరు వర్షం కురిసినప్పుడు ఒకరు గమనించాలి, గమనించే ఉంటారు. మీరు గమనించకపోయినా మీ ముక్కు గమనిస్తుంది. అది పాయింట్కి వచ్చేసాను. విషయం ఏంటంటే, మనం వర్షం కురవగానే మన బాడీలో ఒక రకమైన స్మూత్నెస్ అదో రకమైన వచ్చేస్తుంది. తర్వాత మనం ముక్కుతో స్మెల్ పీల్చినప్పుడు అదో రకమైన కొత్త వాసన రావద్దు వస్తుందన్నమాట. ఇది మట్టి వాసనే అని ఖచ్చితంగా అందాం, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆ మట్టికి తగలటం వల్ల ఇప్పటి వరకు ఎండి ఉన్న భూమి ఆటోమేటిక్గా కొంచెం వాసన అయితే వస్తుంది అని చెప్పి ఉంటారు. అసలు విషయం నేను చెప్తాను, ఇప్పటి వరకు మీకు తెలియదు కాబట్టి. తెలిసింటే ఓకే, దీన్ని స్కిప్ చేయండి, తెలియ చెప్పండి. అయితే వర్షం కురిసినప్పుడు మట్టిలోంచి వచ్చే వాసన అది మట్టిది కాదు అని తేల్చేశారు శాస్త్రజ్ఞులు. అది ఎలా వస్తుందయ్యా అంటే, మట్టిలో ఉండే యాక్టినో సెనోబ్యాక్టీరియా అనేది ఉంటుందంట. దాని వలన ఈ బ్యాక్టీరియాకి తగలంగానే ఆటోమేటిక్గా ఈ మట్టిలోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి యాక్టినో సైనోబ్యాక్టీరియా అని ఆ వర్షపు చినుకు ఎప్పుడైతే తాగుతుందో మరి

ఆ టైంలో ఆ గుడ్లు పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ పెట్టిన గుడ్లు చినుకు తాకిడి తగలటం ఏంటి, వాటిలో జియోస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనని వెదజల్లడానికి యాక్టివేట్ అవుతుందంట. సో ఇంత కథ ఉంది. ఆ కథ జరిగితేనే కానీ మనకు ఆ స్మెల్ వస్తుంది. మన మట్టికి మట్టిలో వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా మట్టి నుంచే వాసన వస్తుంది. కానీ కానే కాదు, యాక్టినో సైనో బ్యాక్టీరియాకి ఒక గుడ్లు లాంటివి ఉంటే దాంట్లో నుంచి జియోస్మిన్ అనే పదార్థం విడుదలవటం వలన ఆ పదార్థం మన ముక్కును తాగుతుంది. సో చెప్పడానికి ఇది ఏదో వైరస్ లాగా బ్యాక్టీరియా లాగా చెప్తున్నావు ఏంటి అనుకుంటారా, కానే కాదు, అది ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా మరి సైంటిస్టులు కనుక్కున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదే విషయం. సో ఇంకా చాలా ముఖ్య విషయం ఉన్నాయి, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. ఆ విషయం తెలియాలంటే ఇప్పుడు ఒక పాట వచ్చేస్తుంది, ఆ పాట తప్ప మీకు మాట. ఇప్పుడైతే మీకోసం సోనియా ఆడుతామా దండియా అంటూ ఓ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

భాస్కర్ రవికుమార్ రచించగా మరి రవివర్మ పైన అద్భుతమైన పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడే చిత్రాలను చూన్నారు. మీరు వింటున్నారు, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకు తెలిసేలా మనం తెలుసుకుంటున్నాం చాలా చాలా ముఖ్యమైన విషయాలు. అండ్ మనకి అంటే అంతు కూడా పట్టం అనమాట, ఇలా కూడా ఉంటాయి, నిజమేనా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నిజాలండి, నేను చెప్తానంటే మీకోసం మీ శ్రేయస్సు కోసం మంచి నిజాలు చెప్తానమాట. సో ఇది విషయం. ఇంకా చాలా మంది అంటే పావురం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, పావురం అంటే మనసు ఎవరైనా కలిగి ఉంటారా అంటే ఖచ్చితంగా మరి ఉంటారనే చెప్తారు. మరి ఎంతో మంది సింబాలిక్ గా కూడా వాడుతూ ఉంటారు ఈ పావురాన్ని. సో పావురాల గురించి కొన్ని నిజాలు కూడా చెప్పాలనుకుంటున్నారు ఒక రెండు పాయింట్లో. సమయం అయితే అలా అలా చెప్పాను కదండి తరిమేస్తుందని. సో పావురం ఎముకల కన్నా

మీకోసం మీ శ్రేయస్సు కోసం మంచి నిజాలు చెప్తారన్నమాట. సో ఇది విషయం. ఇంకా చాలా మంది అంటే పావురం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, పావురం అంటే మనసు ఎవరైనా కలిగి ఉంటారా అంటే ఖచ్చితంగా మరి ఉంటారనే చెప్తారు. మరి ఎంతో మంది సింబాలిక్ గా కూడా వాడుతూ ఉంటారు ఈ పావురాన్ని. సో పావురాల గురించి కొన్ని నిజాలు కూడా చెప్పాలనుకుంటున్నారు ఒక రెండు పాయింట్లో. సమయం అయితే అలా అలా చెప్పాను కదండి తరిమేస్తుందని. సో పావురు ఎముకల కన్నా పావురు అది ఈకల బరువు ఉంటుంది చూసారా, ఆ బరువే ఎక్కువ అండి. అంటే ఎంత లెస్ అంటే తక్కువ బరువుతో బైకులతో ఉంటుందో ఆలోచించండి. అంతేకాకుండా పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయండి. 26 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఏమైనా సరే విషయాలని గమనిస్తాడు. అంటే అది ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ కింద ఉన్న వాటిని గద్ద కంటే స్పాంటేనియస్గా పట్టుకోగలవంట. ఇవి సెకండ్కు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తూ ఉంటాయి. అండ్ 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా 16 గంటల పాటు చూసారా వాటి ఎముకల బరువు తక్కువైనా కానీ ఖచ్చితంగా మరి విశ్రాంతి తీసుకోకుండా 16 గంటల పాటు ఎగురుతూనే ఉంటాయంట. వాటి టాలెంట్ మెచ్చుకోవాలి. సో ఇది విషయం. ఇవాళతో మరి మీకు తెలిసే ప్రోగ్రాంలో అన్నీ అయిపోయి ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. సో ఇందాకే ఆలోచిస్తున్నా అలా అర్థమైంది. బస్సు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా బస్సును ఎంచుకోవాల్సిందే. మరి ఈ బస్సు ఎప్పుడు ఎక్కడ తిరిగింది అనేది, ఫస్ట్ బస్సు ఎక్కడ తిరిగిందో తెలుసా, ఏ సంవత్సరంలో తిరిగిందో తెలుసా. సో ఈ విషయం ఏంటంటే 1903 సంవత్సరంలో సిమ్మన్స్ అండ్ కంపెనీ తరఫున జాన్ గ్రీవ్ అనే ఆవిరితో నడిచేటువంటి ఓ బస్సు ఈ మన తెలుగు నేలపైన నడిపారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే కనుక మన విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నడపడం జరిగిందనమాట. సో ఇదే ఇండియాలో తొలి బస్సు. ఆ తర్వాత 1926లో వేరే వెహికల్ తీసుకొచ్చి ఆ బస్సు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. 1903లోనే అప్పుడు నడపడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయం. నేను మొన్న ఈ మధ్య గమనించాను అనమాట, అసలు సెర్చ్ చేస్తే నాకు దొరికిందనమాట. సో ఇది విషయం. 1903లోనే ఇండియాలో తొలి బస్సు మన నూజివీడు నుంచి, అదే మన విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నడవడం జరిగిందనమాట. అదనమాట విషయం. చాలా చాలా మంచి విషయాలు ఇంకా సమయం కుదిరినప్పుడు ఇప్పుడు నేను చెప్తానమాట. సో మీతో ప్రస్తావిస్తుంటే నా మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చెప్పాలని చెప్పు అతరుతో ఉంది. సో ఇది విషయం. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి ఒక పాడిన తర్వాత మిగతా విషయాలు నెక్స్ట్ ప్రోగ్రామ్కి తెలియదాం. ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్తో వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవీ మురళీకృష్ణ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 1,76,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. తిరుపతిలో జరుగుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. పిల్లలకు ప్రాణాంతకరమైన ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా హరిహరన్న హరి హరిణి వాడిని అదుపుతున్న పాట విన్నారు. భారతీయ చిత్రాల నుంచి మీరు ట్యూన్ చేసి విన్నారు భారతీయ 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియోస్ సమయం 1:10:42 అవుతుంది మంచి పాటలతో పాటు. సో చాలా మంచి విషయాన్ని మీతో చెప్పాలని చెప్పండి. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ పేరు ధీరా. సో ధీరా అంటే మగువుల కోసం, ముఖ్యంగా మహిళా మహారాణుల కోసం నేనైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో ఆర్థికంగా ఎదగాలని పోటీ పడే వాళ్ళలో మహిళలు చాలా మంది ఉన్నారు. సో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి కుటుంబంలో కానీ బర్డెన్స్ని తెగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం ముఖ్యమైన విషయాలు ఈ రోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ధీరాలో. సో మహిళలు సొంతంగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఎలా ఎదగాలి, ఎదిగితే ఎంత బాగుంటుంది, ఎదగడానికి కావాల్సినవి ఎలా సమకూర్చుకోవాలి, సో ఎవరు చెప్పినా కానీ నీకెందుకులే పెళ్ళి అయిపోయిందిగా, లేకపోతే నీకెందుకులే చదువు అయిపోయిందిగా, ఎక్కడితో ఆగిపో, ఎందుకమ్మా చక్కగా పిల్లల్ని చూసుకో అనే వారి నుంచి మీ లోపల ఉన్న మనసులో, అంటే నేను ఎదగాలి, నేను మాట్లాడాలి, నేను బయటికి వెళ్ళి కొంత సంపాదన తేవాలి, లేదా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా ఇంట్లో వాళ్ళకి, నా హస్బెండ్కి, నా ఇంట్లో వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉండాలి, సో చన్నీళ్ళకి వేణీళ్ళు తోడులాగా నేను కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. లేదు మాకు ఇదంతా ఎందుకు, అతనే సంపాదిస్తాడులే, నేనే చూసుకుంటా, మా నాన్నగారు సంపాదన చాలులే నాకు అనుకుంటే ఇదన్నీ స్కిప్ చేసేయండి. కానీ నేను చెప్పే మాటలు ఇప్పుడు కనుక వింటే గనక మీరు ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా సంపాదించాలి, ఖచ్చితంగా నేనైతే ఎదగాలి, ఆర్థికంగా పురోగతిని తీసుకురావాలని ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయం గురించి నేను ఈరోజు ప్రస్తావించబోతున్నాను. జీవితంలో ఏ ఉద్యోగంలో అయినా సరే, అవసరమైన నైపుణ్యాలన్నీ కూడా ఎవరు నేర్పరు, ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా ఎవరు నేర్పరు. కన్ని మాత్రం మనం సొంతంగా అనుభవాలతో నేర్చుకుంటే, సాధన చేస్తే గనక ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. సరిగ్గా నేర్చుకోలేకపోవడంలో మన తప్పు ఏమైనా ఉంటుందేమో కానీ నేర్చుకుంటే మాత్రం సాధించడం అనేది ఖచ్చితంగా మనకి మరి తథ్యం. ఎందుకంటే కొంతమంది కోర్స్ స్టార్ట్ చేసాములే, ఇంట్లో చదువుతున్నాం, ఎవరైనా గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్న వారికి కూడా ఈ రోజు నేను చెప్పబోయే చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. సో ఎందుకులే ఇక వద్దు అనుకున్న వాళ్ళు కనుక ఏం చేస్తారంటే, ముందు ఈ విషయం విన్న తర్వాత ఖచ్చితంగా

ఒక అవగాహన వస్తారు. సో నేనైతే ఒక పాట లేదా ఒక వార్తలు విన్న తర్వాత నేనైతే ఒక విషయం ఆ చిట్కాలను చెప్పబోతాను. ఈ లోపల మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఈ 2 నిమిషాల్లో మీరు ఆలోచించండి, 2 నుంచి 5 నిమిషాల సమయం ఉంటుంది కాబట్టి ఆలోచించండి. ఏమి ఆలోచిస్తారంటే, నేను ఏం సాధించాలి, నేను కాలేజీలో ఉన్నప్పుడు, మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి లేదా ఆర్థికంగా పురోగతిని సాధించడానికి లేదా ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉండడానికి ఏదైనా ఒక జాబో లేకపోతే ఒక వ్యాపారమో లేకపోతే ఒక వ్యాపకమో ఏదో ఒకటి చేయాలి. నా టాలెంట్ని, నాకున్న చిన్న టాలెంట్ని దేశానికి, ప్రజలకి, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వారికి ఇవ్వడం ద్వారా మనం ఏం సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఎవరైనా ఉండి ఉంటారు. కనీసం పెయింట్తో, ముగ్గుతో కూడా, మగ్గు వర్క్తో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటికీ ఏం కావాలంటే ముందు ఆలోచన స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, మీ మనసు బలమైన కోరికతో ఉండాలి. సో ఆ కోరికను సిద్ధింపు చేయాలంటే ఈరోజు కొన్ని చిట్కాలు చెప్తాను. సో ఏం కావాలి, మీరేమైతే కావాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు బలంగా ఒకసారి అనుకోండి. గట్టిగా కోరుకో అవుతుందిలే అన్నట్టుగా అంటారు చూసారా, అట్లాగే ఒక సినిమాలో చెప్పింది తను. సో అలాగే నేను చెప్తున్నాను, సాయి పల్లవి చెప్పింది నిజంగా ఆలోచించండి, ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏం ఆర్థికవేత్త అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారా, లేదా ఒక జాబ్ కొట్టాలనుకుంటున్నారా, లేదా ఇంకేం చేయాలనుకుంటున్నారా, బోల్డ్ అనే ఆపర్చునిటీ మన కళ్ళ ముందుంది, ఏమీ లేవులే, లక్ష మంది పోటీ పడుతున్నారు అని చెప్పి అనుకోవద్దు. ఈ లోపల ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పబోయే టిప్స్తో ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఖచ్చితంగా మార్పు అనేది రావడం జరుగుతుంది, మీ లైఫ్ని సెట్ చేస్తారు. సో మీరే ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ని మిగతా వాళ్ళకి అందించే విధంగా ఉంటారు అన్నమాట. అదే విషయం. సో సమయం చూస్తే మరి 11:15 కావస్తుంది. మరి మీ లోపల ఆలోచిస్తూ ఉండండి. మీకోసమైతే మరి ప్రాంతీయ వార్తలు వస్తున్నాయి, ఆ వార్తల తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: we are monitoring, everybody should have a clarity. ee clarity lo files disposal is one, their government decision making delay kaakunda undadaniki adi enta faster ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business cat chestundi. ఆల్ కలెక్టర్స్ మేము ఈ జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ని మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్ లైన్.
0: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు

0: పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట అభివృద్దికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తుల అభివృద్ది కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
1: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటర్. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్, ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎం ని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడిస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రాసెస్.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదిన రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేస్తున్న గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది.
0: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను

0: మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలసౌరి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: परिवारों, संस्कृति और विचारधाराओं का संगम है. भारतीय परिवेश में तो शादी को 7 जन्मों का बंधन माना जाता है, जो इसकी गहराई और गंभीरता को दर्शाता है. और एक साथी लिख रहे हैं कि आज मंजू जी बड़ी सहजता और सरलता से धीरे धीरे बात करते हुए इस शादी के सफ़र को पूरा कर रही है और हम सब बाराती बनकर इस शादी में ज़रूर शामिल हो रहे हैं. हाँ, कोई ढोलक बजाएगा, कोई गीत गाएगा, कोई दुआएँ देगा, कोई मस्ती करेगा. अभी बात ख़त्म नहीं हुई है और ये बात और भी आगे बढ़ेगी. एक साथी हमारे लिख रहे हैं कि मेरी शादी को इसी महीने 28 मई को 40 साल पूरे हो जाएंगे. शादी शाम को 6:45 पर थी. सभी दोस्तों और रिश्तेदारों को बारात में नाचना था, किंतु मेरे बड़े भैया ने बारात को शॉर्टकट से ले जाकर मंडप में पहुंचा दी और कह रहे थे शादी का मुहूर्त निकल जाएगा और सब नाराज़ हो गए. एक साथी हमारे लिख रहे हैं कि ये 80 के दशक की बात है. मेरे गांव में 2 जुड़वा बहनों की शादी थी. सब रीति रिवाज बहुत ही अच्छी तरीके से हो गई. विदाई के समय में घर परिवार वाले रोने धोने लगे हुए थे और इसी गहमी में रिश्तेदारों ने दोनों कन्याओं की विदाई करवा दी. बारात अलग अलग गाँव से आई थी. बाद में पता चला दोनों दुल्हनों के ससुराल में अदला बदली हो गई है. फिर आनंद फानन में उनके सही घर में उन्हें पहुँचाया गया. आज भी वो घटना याद करके वहाँ के जो निवासी है वो हंसने लगते हैं. चलिए आगे बढ़ते हैं. अब हमारी बात आगे बढ़ती है कि दोस्तों के बीच जो हमने आपसे टेक्स्ट जो लिखा है उसके बारे में कि शादी में जाएंगे तो दोस्तों के बीच खान पान और मौज मस्ती होगी. तो इन्हीं बातों पर जो गाना है आपकी खातिर, इस फिल्म का गाना है. शैली शैलेंद्र की आवाज़, बप्पी लाहिरी का संगीत, विनोद खन्ना, रेखा और साथियों पर फिल्माया गया ये गाना है. आवाज़ किसकी है ये आपको पहचानना है.

0: से
1: कब से कब से बुला रही है। बुढ़ी के चक्कर में तू काय को

आधा है, रात आधी है, कहीं तेरी मेरी बात भी आ

0: వింటారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏయ్ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండ్రా, వింటే కదా తెలిసేది.

0: మిస్టర్ పెళ్లి కొడుకులో సునీలా?
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళు కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఏడుగురు ఒకేసారి పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళాడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో, అడవంటే సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
0: ఓకే ఓకే.

0: అబ్బుస్.
1: ఎస్ ఫేవరెట్ సాంగ్ అయితే భువనచంద్ర గారు రిలీజ్ అయినట్టుగా ఎస్పీ బాలు గారు చిత్త గారు కలిసి పాడిన పాట గారు మంచి ట్యూన్ చేసి వింటున్నారు. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:46:07 అవుతుంది. సో మనం అయితే సందర్శనలోనే అడిగి క్వశ్చన్ జస్ట్ అలా వెళ్ళొచ్చారనమాట. సో మీకోసం అయితే మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు కూడా మీరు పంపించేశారు. సో నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. మరి ఇంతకీ ఆ రామణల దూరం నుంచి అల్లుడొస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆ రామణల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది. తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పండి. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? ఏమాత్రం ఆలోచన చేయకండి, జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేయండి మీ పేరు మీ ఊరితో కలిపి. సో ఇప్పుడు మనకు పంపించిన ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారు చూసేద్దాం. మనకు పంపించేసిన వాళ్ళ భాస్కర్ పెడ నుంచి ఆన్సర్ చేశారండి, నాకు మీరు అడిగిన క్వశ్చన్ నచ్చింది అండ్ ఆ కూర కూడా నాకు ఇష్టం అని చెప్పి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి రామకృష్ణాపురం నుంచి చక్రపాణి గారు, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ, జగన్నాథమామ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కానీ ఇంత కష్టపడి చేసిన ఆన్సర్ మాత్రం రాంగ్గా పంపించారండి, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో మరి ఫణి, సత్యశ్రీ, తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేశారు తోచండి. మరి మహమ్మద్ జనీద్దీన్, స్నేహభవన్ జనీద్దీన్, ఉమ్మడి నుంచి, మరి నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, స్వాగతం మాత్రమే చెప్పారు, ఆన్సర్ అయితే రాలేదు. ఆన్సర్ పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో పిఎస్ రంగారావు గారు, వెస్ట్ తాంబరం, చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మ గురించి ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేశారో తూచ్. అంకయ్యగూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, జస్ట్ హాయ్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. మంచి మంచి పాటలు వేస్తున్నారు అంటూ మెసేజ్ చేశారు, మరి ఆన్సర్ కూడా చేస్తే బాగుంటుందండి. ఇంతకీ మీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఊరు పేరు గట్రా ఏమి రాయలేదు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్ళగడ, అంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, వీళ్ళందరూ కలిసి మళ్ళీ మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇలా మంచి ఆన్సర్లు మన కోసం వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి మరి సరిగ్గా ఎందుకు

0: వినలేదనమాట, ఇప్పుడు టైప్ చేస్తున్నారు చాలా మంది కూడా. సో ఇంకా వచ్చి పుట్టుపాకు నుంచి మిరియాల తిరుపతి తిరుమలయ్య ఆండారు అక్షయ వెడనగలిసి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కొంతమంది అరటికాయ, మరి ఇంకోటి ఇదేంటి అరటికాయను ఇంకే చాలా చెప్పారనమాట. సో అలా కాకుండా మంచి ఆన్సర్ పంపించేస్తారు కొంతమంది అయితే. సో ఇంతకీ ఆ రావణుల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర, ఏంటో తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను. ఇంతకీ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఏంటంటే కనుక పుట్టగొడుగు కూర, పుట్టగొడుగు కూర, పుట్టగొడుగులను పంపించడం కానీ బాగానే ఉంటుంది. సో కరెక్ట్గా ఆన్సర్గా చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అని కనుక చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది, ఏమాత్రం మనం ఆన్సర్ చేయకుండా మిమ్మల్ని వెయిట్ చేయించకుండా మంచి ఆన్సర్లు అయితే పంపించేయండి. ఇప్పుడు 2:49 తర్వాత నుంచి పంపించిన ఆన్సర్లు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంత ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఇంకా పంపించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరికాయ, ఊరగాయ ఏంటి? శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ ఏంటా కాయ? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నంబర్ 0866-24-8814-08-6624-88-8814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మీకోసం ఇది పాట చూస్తుంది. మరి మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేస్తుండండి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: చెమ్మకు చెమ్మ గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే కొడవా
1: ఏం పర్లేదు

పార్టీ రైట్ చేసేది అంటా గురువు ఇంతే కదా అంతే గురు ఇంకో చీరు చెప్ప గురు పట్టు చీర కట్టబెట్టి చెంగు పడుతూ పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒడ్డు పెట్టు అంతే చీరు వారే గురు చల్కి ఆరే చీరు ఎవరు గ్రీన్ దేవతాసు మరొక డోస్.

0: Adams.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
5: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
4: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
5: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
4: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
5: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
4: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
5: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
4: ఉత్సాహం ఊపందుకుంటుంది,
5: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
4: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
5: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
4: 90 ఏళ్ల చరిత్ర,
5: 90 ఏళ్ల అనుబంధం,
4: 90 ఏళ్ల మన కథ.
5: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఈసెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా వ్యాధి నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మీరు జూన్ చేస్తున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:33:33 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు చాలా మంది కూడా పంపించేస్తారు. ఇందుకే క్వశ్చన్ ఏంటో ఒక్కసారి చెప్తాను, అదేంటో తెలిసిన తర్వాత మరి కొంతమంది ఆన్సర్లు చేసేవాళ్ళు కూడా మిగిలి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. ఏంటా ఊరగాయ? తెలుసు, మీకు తెలుసు, మీకు ఆన్సర్ తెలుసు, మీరు ఆన్సర్లు పంపించారని తెలుసు. సో పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను క్వశ్చన్ వేయడం జరిగింది. పంపించండి, ట్రై చేయండి, ఆన్సర్ తెలిస్తే. సో కొంతమంది మెసేజ్ చేశారు, చదివేద్దాం. మరి స్మైలీ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు.

రైట్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగాంధర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కాశీపురం నుంచి కురుమూర్తి కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరి మధులక్ష్మి గారు వెంకటగిరి బొప్పారం సాలికాల నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, జయం భాష. మరి కరెక్ట్ ఆన్సర్ అండి. కమత వెంకటలక్ష్మి రెడ్డి భూమిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. లావణ్య శేఖర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఎక్కడి నుంచో తెలియదు, బట్ ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు. కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారని. ఇంకా వచ్చేసి శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మాలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జున్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి భద్రేశ్వరచారి మేడ్చల్ జిల్లా అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అయితే మనకి సూర్యరమ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లకడ అంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చీమలపాడు జ్యోతుల రాజారావు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్ రావు ఆదోని నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా గుమ్మడికాయ అని ఆన్సర్ చేశారు. గుమ్మడికాయ అంత ఆన్సరు రాంగ్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శివరాత్రికి జీడికాయ ఉగాది ఊరగాయ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, పెద్దగానే పంపించారు. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకి రాజు గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తరావు పెద్దమస్తరావు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, నమస్తే అంటూ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో మరి అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మ గురించి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, దుబాయ్ భాష వీళ్ళందరూ కలిసి రాములు కోట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ పార్థ సర్ది గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మంగళగిరి నుంచి ఎర్రబాలు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ పేరు ఉప్పులు వేణుగోపాలు శ్రీరామనగర్ కాలనీ నుంచి మెసేజ్ శ్రీరామనగర్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పిన్ కోడ్ మర్చిపోయారు అనుకుంటా, మొత్తం అటు పోస్టల్ అడ్రస్ మొత్తం పెట్టేశారు. సో నాకైతే పోస్టల్ అడ్రస్ అవసరం లేదండి, నేనైతే మీకు లెటర్ రాయను కదా, గమనించండి. ఓకేనా. చిలక నారాయణ అనసూయ ఏమో జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు మెసేజ్ చేస్తున్నారు, హాయ్ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. బట్ మీరు ఆన్సర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. ఓకే రైట్. నాగమణి గారు రాములు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఒడిషా నుంచి భాస్కర్ రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్. మీరు దాన్ని పచ్చడి పట్టేశారు, నేను పచ్చడి పట్టమనేది పచ్చడి పట్టకుండానే నేను ఆ కాయేంటో అడిగానమాట. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన సాయంత్రం ఆల్రెడీ పచ్చడి పట్టేసి ఓర పెట్టేశారు కూడా, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి రెడ్డన్ గారు, నేను చెప్తాను ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో శ్రీధర్రావు గారు ఆదు నుంచి మళ్ళీ సవరించుకొని గుమ్మడికాయ కాదు ఇంకో ఆన్సర్ ఉందని చెప్పు పంపించారండి. ఓకే రైట్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి చాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ ఆన్సర్లు, ఇలా ఆన్సర్లు మనకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇట్లాగే మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు చాలామంది, కొబ్బరికాయ ఇంకేంటి ఉగాది పచ్చడి మాగాయి ఇలా పంపించారన్నమాట. నేను పచ్చడి పట్టొద్దని చెప్పాను అప్పుడే. సో మిరపకాయలు ఇవన్నీ కొనాలి కదండి, కారం తీసుకురావాలి, ఉప్పు తీసుకురావాలి, తర్వాత దాంట్లో అన్ని రకాలు పట్టించాలి. నేనేమంటే కాదు కాయే అడిగాను,
నేను కాయలు పెడితే మీరు పచ్చడి పట్టేసి పంపిస్తే అలాగా, నేను అడ్రస్ ఇస్తాను, నా అడ్రస్కి మీరు కొరియర్ చేయండి మొత్తం. ఈ పచ్చళ్ళు ఎవరైతే పట్టారో ఈ ఫోన్లో ఆ పచ్చళ్ళని కూడా

0: పంపించండి, అడ్రస్ పంపిస్తాను కదా సేవిట్లో. ఓకేనండి, చాలా సరదాగా ఆ మాట అన్నానండి, దయచేసి గమనించండి. సో చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. ఎందుకు ఈ నేను అడిగిన శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ అంటే మామిడికాయ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇలాగే మంచి మంచి ఆన్సర్లు చేస్తూ ఉంటే నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ అన్ని కామన్ గా అడిగాయి కదా, కొంచెం డిఫరెంట్ గా మన గురించి మన క్వశ్చన్ అడుగుదాం. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించేసారు చూద్దాం. ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్, చాలా స్పెషల్ క్వశ్చన్, నాకే అనిపించింది ఇప్పటికిప్పుడు అడగాలని చెప్పి నేను అందుకే అడుగుతున్నాను. సో మనం 90 సంవత్సరాలు ఆకాశవాణి జరుపుకుంటుంది కదా, సో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగాలని చెప్పి అనిపించింది. ఈ 10వ తారీఖున అంటే ఎల్లుండు 6 గంటలకి సాయంత్రం పూట తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, మన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10వ తారీఖున 6 గంటలకి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు మన ఆకాశవాణి వాళ్ళు. దానికి ఒక స్పెషల్ నేమ్ పెట్టారు, ఆ పేరేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో అయినా పంపించవచ్చు, తెలుగులో అయినా పంపించవచ్చు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు 10వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు అందరినీ. సో ఆహ్వానిస్తూ కూడా ఈ విషయం అయితే తెలియజేస్తున్నారు వాళ్ళు. కానీ దానికి ఒక మంచి పేరు పెట్టడం జరిగింది, ఆ మంచి పేరు అచ్చ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నంబర్ 0866-24888-14, 0868-6688-8814. మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే కనుక ఇది డిఫరెంట్ అండ్ స్పెషల్ క్వశ్చన్ కాబట్టి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విజయవాడ మన విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఈ 10వ తారీఖున అంటే ఎల్లుండే సాయంత్రం 6 గంటలకు మరి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. మరి ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? సో అందరికీ తెలిసిందే, ఈ పేరేంటి తెలిసి నాకు మెసేజ్ చేయండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, అచ్చమైన తెలుగులో మంచి పేరుతో వస్తుంది. సో ఆ పేరేంటి తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-24888-14, 0868-6688-8814 మెసేజ్ చేసేయండి. మీకోసం నేను సూపర్ సాంగ్ అయితే వచ్చేసి ఇంట్లో ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వేటూరి గారి రచనలో ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు హిట్లర్ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 3:23:28 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మంచి పాటలతో పాటు ఇంకా చిట్టుపట్టి ప్రశ్నలు మీకోసం అయితే సంధించడం జరుగుతుంది. మీరు కూడా చాలా మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. మీ పేర్లు ఊర్లో నేను చదివేస్తూ ఉన్నాను. సో నాకు మంచి స్పెషల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మరి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ గురించి ఒక మంచి క్వశ్చన్ ఆడటం జరిగిందనమాట. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేసిన తర్వాత మరి ఎవరెవరు ఆన్సర్లు పంపించేసి చూసేద్దాం. ఈ నెల 10వ తారీఖున 5వ నెల అంటే ఈ నెల 10వ తారీఖున అంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విజయవాడలో తుమ్మ

తిరుపతి కళాక్షేత్రం నందు 90 సంవత్సరాలకే జరుపుకుంటున్న సందర్భంగా ఒక పేరుతో ఒక కాన్సెప్ట్ తో మరి ఓ ప్రోగ్రామ్ ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పేరేంటి? తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఒక పేరుతో పిలుస్తున్నారు. తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఆ పేరుంటే మీకు కూడా తెలిసి మీరు కూడా మెసేజ్ చేసేచ్చు. ఇంతకీ ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమేంటో చూసేద్దాం. బాపట్ల నుంచి మెసేజ్ చేశారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వచ్చేసి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నావ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి ఇంకా కిషోర్ మరియు లక్ష్మణ్ రావు గారు ఆకివేడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ వందేలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చిలుకు నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొంచెం మార్పు రావాలన్నమాట. ఏళ్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, పెరణ జోగేంద్ర గారి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా వచ్చి మంగళగిరి నుంచి ఎర్బాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళ శ్రీనగర్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఉప్పులూరు సరోజిని, దేవి, ఆంజనేయులు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారండి. ఇది జంగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కరుణాకర్ తాడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అయితే మెసేజ్లు వస్తూ ఉన్నాయి, చాలా మంది కూడా మెసేజ్ చేశారండి. సో అదే విషయం, చాలా మంది మెసేజ్ చేశారు. ఇంతకీ మరి ఈ కాన్సర్ట్ పేరు ఏంటంటే కనుక స్వర సంధ్య మ్యూజికల్ కన్సర్ట్ అనే కార్యక్రమాన్ని 90 సంవత్సరాలు ఆకాశవాణి పూర్తి చేసిన సందర్భంగా మరి ఈ నెల 10వ తారీఖున అంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు నిర్వహించడం జరుగుతుంది. అందరినీ సాధారణంగా మరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇదంటే విషయం. సో ఇలాగే మంచి మంచి క్వశ్చన్లు మీకోసమైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనమైతే సందర్శనలోకి వెళ్ళిపోతాం, మంచి క్వశ్చన్తో నేనైతే రాబోతున్నాను. ఏంటంటే కనుక ఆ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మీకైతే తెలిస్తే ఆన్సర్ చేసేయచ్చు. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. చాలా ఎక్స్పీరియన్స్డ్, అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది నేను చెప్పిన ఈ మాట అనేది. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ అంటే ఏంటి? తెలిసే నాకు మెసేజ్ చేయండి. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 08662481408 6684888814. ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేసేయచ్చు. మీకోసం అయితే ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. ఈ లోపల వింటూ నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం. డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వేటూరి గారి రచనలో ఒక అద్భుతమైన పాట మనోజ్ చిత్ర గారు పాడే వినిపించారు. వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఈ సినిమా పేరు కొదమసీమ. చిత్రించి ఉన్నారు. మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:39:39 అవుతుంది. మంచి పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనమైతే. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చాలా మంది కూడా సందర్శనలు పంపించేస్తున్నారు. మరి మీరు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కదా, కొంచెం నిదానంగానే చదివి వినిపిస్తాను. సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా స్లోగా చెప్తాను, తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మిమ్మల్ని గెలిపించడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ, ఈ మూడు ఎక్కడ ఉంటాయి, ఒకే దాంట్లో ఉంటాయి, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరి ఇంతకీ మన వాళ్ళు చాలా మంది కూడా శ్రోతలు, శ్రేయోభిలాషులు, మరి బంధువులు, స్నేహితులు అందరూ కూడా మెసేజ్ చేశారు. సో ఎవరు పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ ఆన్సర్ పంపించేసిన వాళ్ళ పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా దీపమని మెసేజ్ చేశారో, రాంగ్ ఆన్సర్. ఎస్, మాలంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉండి ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ కరెక్ట్ కాదో, నేను తర్వాత ఆన్సర్ చెప్తాను, దాన్ని బట్టి ఆలోచించండి, మీకే వదిలేస్తాను. సో కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. నాసిక వేణు దేశాయపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దామర చిరమస్తానరావు పెద్దమస్తానరావు కలిసి గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకీరామ్ మెసేజ్ చేస్తున్నారు, నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కిషోర్ మరియు లక్ష్మణరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ ఎం మురహరి యశోద్ జానకీరాజు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్, సగం రాంగ్ ఆన్సర్ పంపించారు, అదేంటో నేను కాసేపట్లో చెప్తాను. సో మీరు పంపిన దాంట్లో మొగ్గ అయితే రాదు, సో ఆల్మోస్ట్ అలా మొగ్గ అయిపోయిన తర్వాత వచ్చేది మీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. చూస్తాను ఒకసారి, కరెక్ట్ ఆన్సర్ అయితే నేను కొద్దిసేపట్లో చెప్పేశాను. సుందరి ఫ్రమ్ పెన్నలో నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారావు గారు ఆత్మ గురించి ఏల సుబ్బారావు గారు మెసేజ్ చేస్తున్నారు, ఈయన కూడా సేమ్ అలాగే పంపించారు, కొంచెం రాంగ్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుంచి కేవి రమణమూర్తి గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి కరుణాకర్ గుంట పంపిస్తున్నారు, అమరావతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. ఎమ్మాని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన సాంతం డైరెక్ట్గా లవంగం అని చెప్పి పంపించారు, రాంగ్ ఆన్సర్. సో తర్వాత వచ్చేసి లలిత మురళి బాను కమకూరు నుంచి తిరుపతి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా సో ఆకోపకు చెందిన వాళ్ళే, రాంగ్ ఆన్సర్ పంపించారు. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి, కొంచెం రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్తాను, మీరు చెక్ చేసుకున్నారు, కానీ మీరు పంపించాల్సిన విధానంగా పంపించలేదు కాబట్టి అవి రాంగ్ ఆన్సర్లు అవుతున్నాయి, కొంచెం అదే కానీ తేడాగా పంపించారు. సో అది విషయం అనమాట, ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మీరు ఆలోచించండి. నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రామళ్ళకోట నుంచి పంపిస్తున్నారు, వీళ్ళు కూడా అంతే. తర్వాత కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి వీళ్ళు కూడా అంతే, సేమ్ అలాగే ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జీ స్నేహభావం చేయడం అందరూ కలిసి పంపిస్తున్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో కడప జిల్లా నుంచి మొదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, వీళ్ళు కూడా కొంచెం రాంగ్ ఆన్సరే. పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మజిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. దయాకర గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాగ్వి గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా మంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు. సో ఏంటో చెప్తాను. అంకయ్య గడెం నుంచి బండారుపల్లి నెల్లూరు

డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు భాస్కర్ రావు రాణి పోలవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ కొంచెం కొంచెం కరెక్ట్ ఆన్సర్. సో అన్ని రాంగ్ ఆన్సర్లు ఎందుకు అవుతుందో క్లారిటీ ఇస్తాం. మంగళగిరి నుంచి నాగమణి రాములు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు, వాళ్ళ పేరు ఊరు కట్ అయినది, ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ చెప్పా. వీళ్ళందరూ దగ్గరగా ఉన్నారు. చిన్నమను చెను పంపించారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇంకా మెసేజ్లు అయితే మనకి వచ్చేస్తున్నాయి. భాస్కర్ రెడ్డి గారు ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మా భద్రేశ్వర చారి మేడ్చల్ డిస్టిక్ నుంచి అయ్యప్ప నగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయంతి అల్వాల్ అందరూ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వీరా కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎంత పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బాబు ఎంతమంది రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించడానికి కారణం ఏంటో చెప్తాను. శ్రీదేవి తేజస్విని సహజ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. క్వశ్చన్ వినలేదండి, రిపీట్ చేయమంటారు. ఎట్లా అండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్కి వచ్చేసాను. జీ రెడ్డిన ఎన్జిఓ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అది ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ మా ఉమ్మడి నుంచి మహమ్మద్ జయంతి స్నేహభావ జయంతి కలిసి ఎగ్జాక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎందుకు అవుతుంది తెలుసా, మీరు పంపించింది రైట్ ఆన్సర్లే, కొంచెం రాంగ్ ఆన్సర్లు ఎందుకు అవుతాయో చెప్తాను. సో నేను అడిగిన క్వశ్చన్, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. కరెక్టే, అందరూ కూడా మంచి ఆన్సర్లు పంపించారు. కావాలని మీ ఆన్సర్లు రాంగ్ రాంగ్ అని అందుకే టప్ప టప్ప కొట్టేశారనమాట. ఇందుకి కొబ్బరి బోండం లేదా కొబ్బరికాయ, ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లు కానీ కేటాయిస్తాను. కానీ కొబ్బరి బోండం ముదిరితే కొబ్బరి కాయ అవుతుంది, అప్పుడు మొగ్గ కనిపిస్తుంది. కొంతమంది టెంకాయ అని పంపించారు, సో అది విషయం. సో అలా కూడా పంపించారు కాబట్టి వాటికి కూడా రైట్ ఆన్సర్లే అని చెప్పి నేనైతే కన్సిడర్ చేసేస్తున్నాను. అందరూ రైట్ ఆన్సర్లే పంపించారు, నేను అందరికీ కరెక్ట్గా మంచి మాటలు అయితే వేసేస్తున్నాను. ఇదన్నమాట విషయం. సో ఎందుకే వచ్చేసి ఇట్లాగే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఏంటి ఎగ్జామ్ పెట్టినట్టు రిలేషన్ క్వశ్చన్ అడుగుతున్నావా అని చెప్పి అనుకుంటున్నారా? తప్పదండి. సో నేనైతే క్లారిటీగా క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని గెలిపిస్తాను కూడా. సో క్వశ్చన్కి ఆన్సర్ జాగ్రత్తగా చేయండి. క్వశ్చన్ ఏంటంటే, ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్యకు కుమారుడు, ఆయన నేను ఏమవుతాం? మరొకసారి క్వశ్చన్ చెప్పిస్తున్నాను. ఒక ఆయన ఉన్నారంట, ఆయనకి నా తండ్రి గారి భార్య ఏకైక కుమారుడు, భార్యకి కుమారుడు అవుతాడంట, అయినా నేను ఆయనకు ఏమవుతాను? తెలిసి నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుడు, ఆ భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనకి నేనేమవుతాను అని అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-24-8814, 0866-24-8814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం సూపర్ సాంకేతం చేస్తున్న ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్ను ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని వద్దు.
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ షురూ అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు పోయి గద తీసిండు పిచ్చిండు, ఎవడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడుకొచ్చిండు, ఈడుకొచ్చిండు, ఆడుకొట్టిండు, ఈడుకొచ్చిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతిలో కుక్క సావు దచ్చిండు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఎట్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు
2: అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదు వా? ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికినా మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసాడు. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు పాఠం ఫోటోలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
3: చెప్పా.
0: నీ దండం పెడతా. చెప్పా.
3: చెప్పో.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ క్షేత్రాలని దావునికి కుక్క లెక్క మారింది భయ్.
4: చిత్ర మూవీలో ఒకటి సాంగ్ అయితే వినేశారు, ఒక ఫన్నీ సాంగ్ అయితే విన్నారు. ఈ పాడైతే కనుక కులశేఖర్ గారు లిరిక్స్ అందించగా ఆర్వి పట్నాయక్, నిఖిల్, సందీప్, రవివర్మ, గాయత్రి వీళ్ళందరూ కలిసి పాడారండి. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అండ్ ఈ సాంగ్స్ కూడా. సో ఇది మనమైతే ఉన్నాం, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు ఫన్నీగానే వచ్చేస్తున్నాయి. సో సమయం లేదు కాబట్టి చదవలేకపోతున్నాను. మరి అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసి నేనే ఆన్సర్ చేస్తాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్య, భార్యకు కుమారుడు. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్యకు కుమారుడు. ఆయన నేను ఆయనకు ఏమవుతాను? సో ఏమవుతానంటే తండ్రి అవుతాను. తండ్రి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫాదర్ అని ఎవరైతే పంపించారో అందరికీ కరెక్ట్గా చాలా మంది పంపించారు. ఒక్కళ్ళిద్దరు మాత్రమే మనవుడు అని పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ తండ్రి. ఇలాగే మరి సో ఈ రోజంతా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అలరించారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేసి సందర్లో బాగా సందర చేశారు. ఇలాగే మీ ఆన్సర్లు పంపించేస్తుండీ, సందర్లో ఇరగదీసేద్దాం. సో ఇంకెప్పుడు సమయం కుదిరినప్పుడు సందర్లో ఇంకా మంచి క్వశ్చన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అప్పటి వరకు మరి సందర్శనందరికి టాటా గుడ్ బై చేస్తాం. నెక్స్ట్ మనమైతే వివిధలకు కలుద్దాం. మరి ఇప్పటివరకు మీకు మరి మీకోసం ఒక సాంగ్ ఏదో వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఓహో హిందోళ బాగుంది, పాడండి పాడండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభోంసే అక్షరాల

షడ్జమల్లో పాడితే లోకమంతవు గదా, మధ్యమల్లో పాడితే మత్తులో నములగదా, గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులబ్బరా, శ్రోత

ఇతని దండి సగసని ఇతని దాని మాధవ గమ్మ దండి సగ్గ మాధవ సగ గాసని దండి స సమగ సని గసని దసని దమగ సని సాగమ దామగ సాగమ దామగ సాగమ దామగ సాగమ దామ గమద నీ దమ గమద నీ దమ మాదని దాని దమాదని దాని సాగ సని సాగ సని సాగ సని

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ ప్రస్థానం శిథిలావస్థ నుంచి పునరుద్దరణ దాకా, విధ్వంసం నుంచి సృజన దాకా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి శుక్రవారం నిర్వహించాలని, ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మీ ఇంటికి మీ డాక్టర్ పేరిట సంచార వైద్య ప్రాజెక్టును గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. 7 జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది పేద కుటుంబాలకు 3 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టు ద్వారా సేవలందుతాయని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో రాష్ట విద్యా వ్యవస్థలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్లో 76% మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. కృష్ణా జిల్లా నూతన పంచాయతీ అధికారినిగా బాధ్యతలు చేపట్టిన ఎం ధనలక్ష్మి, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ది అంశాలు చర్చించారు. రెడ్క్రాస్ సంస్థ మానవాళికి అందించే సేవలు అజరామరం అని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్, యూత్ రెడ్క్రాస్ చైర్మన్ భావనా వశిష్ఠ అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రం బాపట్లలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్టంలో గత నెలలో నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈసెట్ 2026 ఫలితాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. 91.72% ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు, పవర్లూమ్ యూనిట్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె అప్పారావు చెప్పారు. గత నెల 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఈ పథకం అమలుతో చేనేత, పవర్లూమ్ రంగాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట ప్రభుత్వం మంచినీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రానున్న ఖరీఫ్ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వైవీ మురళీకృష్ణ చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.

0: స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో నుంచి అద్భుతమైన పాట చిత్రగారు పాడిన పాట విన్నారు చంద్రబోస్ గారి రచనలో. మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 4:10:36 తోంది. మంచి పాటలలో వింటే చేస్తున్నాం. ఈ పాట ప్లే చేసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మరి ఈ పాటలు ప్లే చేస్తున్నాను. మనం అయితే వివిధాలో ఉన్నాం, వివిధాలో ఒకే హీరోలో ఒక మంచి హీరో గురించి మరి పాటలు అయితే ప్లే చేయబోతున్నాను. ఇంతకీ రవితేజ గారి గురించి నేనైతే ఈ పాటలు ప్లే చేయబోతున్నాను. సో ఈయన ఈ చెప్పినట్లుగానే మౌనంగానే ఎదుగుతూ ఈ అంచనాలను తారుమారు చేస్తూ తనైతే ఒక నిర్దిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సినీ చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు మంచి లెజెండరీ యాక్టింగ్తో అన్ని సినిమాలు కూడా తను కైవసం చేసుకుంటూ హిట్లు కొడుతూ మరి స్వయం కృషితో ఎదగడం జరిగిందనమాట. తనకి ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని తీసుకుంటూ మరి ఎన్నో సినిమాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది, ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఎదగడం మాత్రం ఆగలేదు, మంచిగా అయితే మరి ఇప్పటికీ కూడా సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారన్నమాట. సో ఆయన పాటలు మీకోసం మరికొన్ని వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అది మీకోసం మరి ఆయనతో రీసెంట్గా కలిసి నటించినటువంటి చిరంజీవి గారితో కలిసి నటించిన ఒక అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మొత్తం గోలో అరే మమ్మా చేసే రసా ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Bonagalu loading. Don't stop dancing. Bonagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kitak kitak lepi kattu mogi poddi townu. Hey, salam kattu silam kattu manaterra placeu. Hey, teen maarin yela kotti penchu zara dosu.
2: Hey, liri kiri pakan pet, kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba Ponagalu loading.

0: ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణిగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్.
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

సమయం మూవీలో సూపర్ సాంగ్ అయితే వేసారు, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే వివిధాల్లో ఒకే హీరో సినిమాలో ఒకే హీరో అనే కాన్సెప్ట్తో ఒక మంచి హీరో గురించి, రవితేజ గారి గురించి తెలుసుకుంటున్నాం కదండి. రవితేజ గారి పాటలు మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఆయన ఎంతగానో కష్టపడుతూ ఎదిగిన వ్యక్తి. సో ఎన్నో మరి కష్టాలు నిలదొక్కుని మరి వేషాల కోసం, సినిమాలో యాక్టింగ్ కోసం ఎన్నో పనులు చేశారు, సైడ్ క్యారెక్టర్లు చేశారు, సో విలన్ యాక్టర్లు చేశారు, ఇక చాలా చాలా క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట. అలా ఎదుగుతూ వచ్చారు, అంత కష్టంగా ఎదిగిన వ్యక్తి మరి చెప్పొచ్చు. మరి ఖచ్చితంగా హీరోగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మంచి మరి పట్టం కట్టింది, ప్రజలు కూడా అలాగే ఆదరించారు. సో ఆయన్ని సినిమాలను కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారన్నమాట. సో ఒక మాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు కూడా అన్ని సినిమాలను హిట్ పదాలు నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో ఆయన సినిమాల్లోంచి మరికొన్ని పాటలు మీకోసం వింటూ వినిపించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ಸ್ವರ ಸಂಧ್ಯ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ

ఇదిన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటున్నారు యుద్ధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 4:50 అవుతుంది. ఈ రోజంతా కూడా చక్కగా ఆహ్లాదంగా అందరినీ కూడా అలరించానని చెప్పి అనుకుంటున్నాను, మంచి పాటలు వినిపించానని చెప్పి అనుకుంటున్నాను. సో సమయం అయితే ఆగదు కదా మన కోసం, మనం ఎంత ముచ్చటించుకుందామన్నా నెక్స్ట్ ఆర్జే మన కోసం రెడీగా ఉన్నారు. సో సమయం 4:50 దాడుతుంది కాబట్టి మరి కొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనిలా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. బై.

హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్నెల కోసం ఎదురు చూస్తున్న మా శ్రోతలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. నేను మీ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మీకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చేసాను. ప్రతిసారి మంచి మాటలు చెప్తాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తాను, మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాను. ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్తో మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఆ మెయిల్స్, మెసేజెస్ అన్ని మాకు వస్తూ ఉన్నాయి, మీ కాల్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. చాలా మంది వ్యక్తులు జీవితంలో తమకు కావాల్సిన దాన్ని అనుసరించడంలో విఫలమవుతారు. ఎందుకంటే వాళ్ళ పీక్ టైంలో, బెస్ట్ టైంలో తమకేదో వర్క్ ఉందని, లేదా వర్క్ అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, మా సమయం గడిచిపోయిందని భావిస్తారు. మీ అత్యుత్తమ జీవితాన్ని సృష్టించడానికి ఇది ఇప్పుడు ఆలస్యం కాదు. మీరు ఏ వయసులో ఉన్నా, గతంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే విజయం అనేది మన మనసులో ఉంటుంది. మీరు మీ సొంత మార్గంలో విజయాన్ని నిర్వచించవచ్చు. కాబట్టి మీరు మీ మనసును నియంత్రించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నంత వరకు మీరు మీ ఉత్తమ జీవితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెవర్ గివప్. మీరు కోరుకునేది ఆర్థిక లేదా వస్తుపరమైన విజయం అయితే అది కూడా చాలా ఆలస్యం కాదు. ఆలస్యమైన విజయ కథనాలతో నిండిన ప్రపంచం నుండి మీరు కేవలం వన్ క్లిక్ దూరంలో ఉన్నారు. గ్రహం మీద ఉన్న గొప్ప, అత్యంత విజయవంతమైన మానవుల్లో కొంతమంది జీవితంలో తర్వాత మాత్రమే దాన్ని పెద్దదిగా చేశారు. ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు ఊహించగలిగే దేనికైనా మీరు సమర్థులు. మీరు ఒక్కసారి మీరు చరిత్రలో చూసినా, ప్రస్తుత కాలంలో చూసినా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. పీపుల్ హూ బికేమ్ సక్సెస్ఫుల్ వెరీ లేట్ ఇన్ లైఫ్, బట్ దట్ సక్సెస్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. కాబట్టి ఇప్పుడే దానికోసం వెళ్ళండి, లేదా మీ అంత్యకాలంలో చింతించండి. ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇట్ నౌ ఆర్ టు రిగ్రెట్ ఇట్ లేటర్. జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి 22 ఏళ్లు చాలా ఆలస్యంగా ఉందా? జాక్ మా 35 ఏళ్ల వయసులో అలీబాబాను ప్రారంభించాడు. మోర్గన్ ఫ్రీమెన్ 52 సంవత్సరాల వయసులో తన పురోగతిని పొందాడు. రిచర్డ్ బ్రాన్సన్ 50 సంవత్సరాలు దాటాక తన ఎయిర్లైన్స్ ని ప్రారంభించాడు. జేకే రౌలింగ్, ఎంతో మంది ఎడిటర్స్, పబ్లిషర్స్ తిరస్కరించాక ఆమె 32 సంవత్సరాల వయసులో హ్యారీ పాటర్ ను ప్రచురించింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. హ్యారీ పాటర్ అంటే అదొక చాలా సీక్రెట్ బుక్ లాగా చిన్నపిల్లలందరి దగ్గర ఉంటుంది, లేదా ఆ స్టోరీ అయితే మనందరం చూశాము. దాని రాయల్టీతో తను ఇంకా ఎన్నో జనరేషన్స్ వాళ్లకు కూడా డబ్బిచ్చేంత సంపాదించేసిందట. కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC, చాలా పాపులర్ కదా, కర్నల్ శాండర్స్ 60 ఏళ్ల వయసులో స్థాపించారు. మీరు కొత్తగా ప్రారంభించాలని ఆశించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటీవల ఒక రిలేషన్షిప్ ఎండ్ చేసి ఉండొచ్చు, మీ జాబ్ కి రిజైన్ చేసి ఉండొచ్చు, లేదా మీరు డ్యూటీస్ నుంచి రిలీవ్ అయ్యి ఉండొచ్చు.

లేదా మీ సూపర్ యానివేషన్ అంటే రిటైర్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా జీవితం ఉంది, యాక్టివ్ గా ఉన్నారు. మీ జీవితాన్ని రీబూట్ చేయాలనుకునే మీ కారణం ఏమైనప్పటికీ మీరు అలా చేయగల మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో చేతన్ ఇప్పుడు మీతో ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో చెబుతాడు. కట్అవుట్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ఉద్యోగరీత్యా ఏదో రిలేషన్షిప్ లో ఉన్నా చాలా మటుకు ఓర్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఒక సోషల్ సర్కిల్, ఒక లైఫ్ ఏర్పడ్డాక పోనీలే అంటాము. కానీ ఒక్కోసారి మనుషుల ప్రభావం మనపై చాలా ఉంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ లైఫ్ లో అలాంటి నెగటివ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కట్ చేసేయండి. విషపూరిత వ్యక్తులను కత్తిరించండి. మీకు మంచి కంటే ఎక్కువ హాని కలిగించే వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వారు మ్యానిపులేటివ్, మొరుటుగా లేదా స్వార్థపూరితంగా ఉండొచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని కిందికి లాగడం కంటే మిమ్మల్ని నిర్మించే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడం ద్వారా కొత్తగా ప్రారంభించండి.

0: కంటే ఎక్కువ హాని కలిగించే వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు.
1: ఫర్ ఎగ్జాంపుల్, వారు మానిపులేటివ్, మొరుటుగా లేదా స్వార్థపూరితంగా ఉండొచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని కిందికి లాగడం కంటే మిమ్మల్ని నిర్మించే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడం ద్వారా కొత్తగా ప్రారంభించండి. యాక్సెప్ట్ న్యూ ఛాలెంజెస్. కొత్త ఛాలెంజెస్ ని స్వీకరించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అవసరమైన పనిని ప్రారంభించినప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువ ప్రేరణ పొందుతారని మీరు విశ్వసించవచ్చు. మేధాశక్తి, కృషి, ఒక కొత్త ఛాలెంజ్ మీకు కొత్త ఫోకస్ నిస్తుంది. చివరి వరకు మీరు చూసిన గొప్ప సంతృప్తిని మీరు అనుభవిస్తారు. అలా చేయడం సంభావ్యంగా ఉంటుంది. జీవితం పట్ల మీ ఆలోచన, వైఖరిని మార్చుకోండి. మీరు మీ మనసు పెట్టి ఏదైనా చేయగలరని, దాన్ని బాగా చేయగలరని మీరు గ్రహిస్తారు. క్రియేట్ న్యూ గోల్స్. కొత్త గమ్యస్థానానికి వెళ్ళండి. మీరు మీ స్వస్థలం చుట్టూ, మీ కంఫర్ట్ జోన్ చుట్టూ ఉంటే ఇంకసలు ఏవి సాధించలేరు. ఇకపై మీరు చూసేది నచ్చకపోతే లేదా మీరు మీ నగరంలో వీలైనంత దూరం వెళ్ళినట్లు అనిపిస్తే ఇది కొత్త గమ్యస్థానానికి వెళ్లే సమయం కావచ్చు. కొత్త నగరంలో మళ్లీ ప్రారంభించండి. దీనివల్ల మీకోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితం కోసం మీరు ఆశావాదాన్ని నింపుతారు. మీరు కొత్త కెరియర్ అవకాశాలను ఆస్వాదించవచ్చు, కొత్త స్నేహితులను సంపాదించవచ్చు, మీరు విభిన్నమైన జీవితాన్ని ఆనందించవచ్చు. కాబట్టి మీరు కోరుకున్న గమ్యస్థానంలో ఖచ్చితమైన ఆస్తి, ఉద్యోగం కోసం శోధించండి. దీనికోసం మీరు మైండ్ సెట్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కోసారి మీరు కేవలం అవసరం కావచ్చు, మీ మనస్తత్వాన్ని మార్చండి. మిమ్మల్ని మీరు ఎలా గ్రహిస్తారు అనేది మీరు ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసి ఇమేజ్ ని సమర్థవంతంగా నిర్ణయించవచ్చు. అందువల్ల మీరు మీ జీవితం నుండి ప్రతికూలతను బహిష్కరించడానికి సానుకూల ఉపబలాలను ఉపయోగించాలి. కాబట్టి మీరు బలమైన, సామర్థ్యం, తెలివైన వ్యక్తి అని మీరు విశ్వసించడం ప్రారంభించండి. హెల్తీ ఫుడ్, మంచి డ్రెస్సింగ్, మీ క్వాలిటీ లైఫ్, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకోండి. కొత్త జీవన శైలి అలవాట్లను స్వీకరించడానికి కూడా ఇది సహాయపడవచ్చు. స్టార్ట్ ఎక్సర్సైజింగ్ డైలీ, టేక్ రెస్ట్. ఇన్నేళ్లు వర్క్ చేసి అలసిపోయి దీర్ఘకాలిక ఒత్తిడి, మానసికంగా, శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఫలితంగా ఇది మీ ప్రేరణ, ఏకాగ్రతను తగ్గిస్తుంది. అదే సమయంలో మీ సాధారణ వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. మీరు బర్న్ అవుట్ కి లోనైతే రిలాక్స్ కండి. టేక్ ఇంటర్వల్స్, టేక్ అ బ్రేక్, రీజువినేట్ యువర్ సెల్ఫ్. మీరు తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సిందే. దీనర్థం మీ పనిని పునరుద్ధరించడానికి వారాలు లేదా ఒక నెల సెలవు తీసుకుంటారు. మనసు మరియు శరీరం, మీ అభిరుచి, ప్రేరణను పునరుద్ధరించండి. మీకు ఒత్తిడిని కలిగించే మీ జీవితంలోని ప్రాంతాల నుండి దూరంగా ఉండి సెలవులకు వెళ్ళండి. తద్వారా మీరు తక్కువ ఒత్తిడికి, రిలాక్స్ గా ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందొచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి లైఫ్ లో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేము. దానికోసం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, లేదా ఆబ్లిగేషన్స్ ఒక మనిషికి చాలా ఉంటాయి. ఎస్పెషలీ ఇన్ అ కంట్రీ లైక్ ఆర్స్, మనం అనుకున్న కలలు కాస్త కలలు అవ్వడం చాలా ఈజీ. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి ఉంటుంది. యూత్ లో, యంగ్స్టర్స్ లో జోష్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం కాబట్టి. వీ కెన్ రూల్ ద వరల్డ్ అనే ఫీలింగ్ కాస్త వస్తుంది, కానీ ఒక్కోసారి జాబ్ వచ్చేసి మిడిల్ లైఫ్ వచ్చేవరకు రియాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రాక్టికాలిటీ డాన్స్ అపాన్ దెమ్. అనుకున్నది అంత ఈజీ కాదు, దానికి ఎంతో కృషి, శ్రమ అనుకొని. అలాగే వాళ్ళు ఒక్కరే ప్రపంచంలో ఉండరు కదా, ఒక ఫ్యామిలీ అనే వ్యవస్థ ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ ఆబ్లిగేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ మనిషి అనుకున్నది చేసుకోలేడు. అందుకే ఒక ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేశాక, ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు తీర్చాక, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాక, ఈ మనిషి కూడా నా వయసు అయిపోయింది అనుకోకుండా దే క్యాన్ స్టార్ట్ అఫ్రెష్. వాళ్ళు చేయాల్సిన ఒక హాబీ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ మళ్ళీ తీసుకోవచ్చు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ నెవర్ గివ్ అప్. ఆల్ యూ నీడ్ ఈజ్ అ లిటిల్ ఎంథూజియాజం. With this wonderful information, this is Chetan saying bye for now. I'll get back to you in our next segment. Till then, have a great time, my dear friends.
2: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషం. ఇప్పుడు ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు వినండి వెలుగు వైపు నాటిక.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. వెలుగు వైపు నాటిక. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఇందులో శ్రీయుతులు ఎన్ సుధాకర్ రెడ్డి, జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, ఏ బాలకృష్ణ, సి రమణమూర్తి, పిఎస్ జానీ భాషా, కెవి కృష్ణ, ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, శ్యాంబాబు పాల్గొన్నారు. వినండి వెలుగు వైపు నాటిక.

0: శేఖర్ బావా, నిన్నే.
1: మీరు?
0: నేను బావా, రాజేష్ని.
1: రాజేష్? అరే నువ్వట్రా రాజేష్? అవును, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు?
0: ఓ వారం అవుతోంది.
1: వారం అవుతోందా? మరి ఓసారి ఎల్లటూరు వస్తే నీ సొమ్మేం పోయింది. పద, నేను ఈరోజే మన ఊరు వెళుతున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయి.
0: మీ ఊరికా? అమ్మో, నేను రాను బాబోయ్.
1: ఏం, మా ఊరికేమైంది?
0: అక్కడికి వస్తే సెంట్రల్ జైల్లో ఉన్నట్టు మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఒకవేళ కొంచెంసేపు హాయిగా బయట తిరగాలనుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. వద్దు బాబోయ్, నాకు ఇంకా కొంతకాలం బతకాలందులే.
1: అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు ఆ భయమేమీ అక్కర్లేదు. ఇప్పుడు మా ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది.
0: ఏ, ఊళ్ళో జనం అంతా ఎటైనా పారిపోయారా?
1: ఎటు పారిపోతారు, అదేం లేదు, అంతా అలాగే ఉన్నారు. అంతేకాదు, అంతకుముందు నీలా భయపడి ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి హాయిగా బ్రతుకుతున్నారు.
0: అని నన్ను నమ్మమంటావు? ఈ చెవిలో పువ్వు ఇంకెవరికైనా పెట్టుబావా? నాకు కాదు. అసలు గొడవలు లేకుండా, బాంబుల శబ్దం లేకుండా మీ ఎల్లటూరు ప్రశాంతంగా ఉండటం, నో నో నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్.
1: నిజమే, నీకు అభిప్రాయం ఉండడం తప్పు కాదు. నీ గతానుభవాలు నీకు ఇటువంటి ఆలోచనను కలుగజేశాయి. కానీ నేనిప్పుడు చెబుతున్నది పదహారణాల నిజం. నువ్వే వచ్చి ఒకసారి చూడరాదు మా ఊరు ఇప్పుడు ఎంత బాగుందో?
0: నిజంగా? అయితే తప్పకుండా చూడాల్సిందే, నేను నీతో పాటు వస్తున్నాను పదా.

0: రాజేష్, రాజేష్ దిగు, మనోర్ వచ్చింది.
1: చాలా త్వరగా వచ్చినట్టుంది, మంచి స్పీడ్లో లాగించినట్టున్నా డ్రైవరు.
0: ఇది ఇటు ఇటు వెళ్ళాలి, మన ఇంటికి దారి కూడా మర్చిపోయావు కదరా.
1: అవును బావా, ఊరు బాగా మారిపోయింది కదా. మరి
2: నమస్తే అన్నా.
0: నమస్తే సుధాకర్.
2: పట్నం నుంచా?
0: హైదరాబాద్ పోయి వస్తున్నా, కానీ మొన్న తెచ్చిన ఎరువులు అందరికి సరిపోయినాయా?
2: దుక్కిలోకి ఎరువులు సరిపోయినాయి, కానీ ఇంకా వేరుశనగ పైపాటన వేసుకోవడానికి జిప్సం కావాలంటున్నారు జనం. తెప్పించాలా?
0: ఎంత కావాల్సి ఉంటుంది?
2: ఎంత లేదన్నా, 5-6 టన్నులన్నా కావాలి.
0: అటనేలే, 2-3 రోజుల్లో.

0: మళ్ళీ మర్చిపోయావు. వస్తాను.
1: లేదులే సుధాకర్, అన్నట్టు ఈరోజు సాయంత్రం సొసైటీ ఆఫీసులో మీటింగ్ ఉంది. మన మెట్ట పొలాలకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఏదో మనం కొంత పెట్టుకుంటే మిగతాది గవర్నమెంటే ఇస్తుందట, దాని గురించి మాట్లాడదాం. అందరినీ సాయంత్రం 6 వచ్చేయమని చెప్పు.
0: అట్లనే చెప్తలేన్నా. మరి ఈ పిల్లోడు మన రాజేష్ కదా. నా గిరకేలే, పోయేస్తా
2: బావా. అక్కడ ఏంటి, ఏదో విగ్రహం పెట్టినట్టున్నారే, అంతకుముందు లేదు కదా, ఇంతకీ ఎవరిదది?
1: అదా, ఈ ఊరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ఆయన పుణ్యమే.
2: ఇంత భయంకరమైన ఊరినే మార్చాడంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఇంతకీ ఎవరైనా
1: చాలా మంచి వ్యక్తి, శత్రువుకు కూడా అపకారం చేయని వ్యక్తి, నా ప్రాణ స్నేహితుడు.
2: నువ్వేం అనుకోకపోతే ఓ మాట అంటాను బావా, నీలాంటి రాక్షసుని కూడా మార్చాడంటే ఆయన మంచితనానికి వ్యక్తిత్వానికి హద్దు లేవనిపిస్తుంది.
1: ఇందులో అనుకోవడానికి ఏముందిరా, నువ్వు అన్నది నిజం. ఆయన
2: నాకు ఆయన్ని చూడాలనుంది బావా.
1: వీల్లేదు రాజేష్, నా రాక్షసత్వంతో నేనే ఆయన్ని చంపుకున్నాను.
2: నువ్వా?
1: అవును.
2: నువ్వా బావా?
1: అవును నేనే.
2: అసలేం జరిగింది బావా?
1: చదువుకునే రోజుల్లో రాజు నా ప్రాణ స్నేహితుడు, ఈ ఊరికి బ్యాంక్ ఆఫీసర్గా వచ్చాడు. పల్లెటూరికి రావడం ఇష్టం లేకపోయినా ఈ ఊళ్ళో నేనున్నానని, ప్రశాంతంగా నాతో కలిసి గడపొచ్చని వచ్చాడు. బ్యాంకులో జాయిన్ అయ్యి నన్ను కలుద్దామని మా ఇంటికి వచ్చాడు.
3: వీరశేఖర్ గారు ఇల్లుదేనా అండి?
4: అవును ఇదే. నువ్వెవరు?
3: వాడి ఫ్రెండ్లు లేవయ్యా.
4: ఆగు ఆగు, మండుంటే అలా తోసుకెళ్తావేంటి? నీ పేరు చెప్పు, అన్నని అడుగొస్తా.
3: మీ ఫ్రెండ్ రాజు వచ్చాడని చెప్పు.
4: నువ్వు ఇక్కడే ఉండు, అన్నని అడుగొస్తా.
5: వీడికింత సెక్యూరిటీ ఏంటప్పా, నాకు తెలియకుండా మినిస్టర్ కాలేదు కదా వీడు.
4: అన్నా ఎవరో రాజంట, నీకోసం వచ్చాడు, లోపలికి పంపించమంటావా?
1: రాజు వచ్చాడా, నేనే వస్తున్నానుండు. అరే రాజు, ఏమిటి అక్కడే ఆగిపోయావు, లోపల రారా.
5: ఎక్కడ్రా, వీళ్ళు నన్ను లోపలికి రానిస్తేగా. అయినా ఇంత సెక్యూరిటీ ఏమిట్రా నీకు?
1: ఏం లేదులేరా, శత్రువులు దాడి చేసే ప్రమాదం ఉంది, కొద్దిగా జాగ్రత్త. అయినా ఇవన్నీ నీకెందుకు గాని, రా కూర్చో. నిన్ను కలవక చాలా కాలం అయిందిరా.
5: ఎందుకు అవదు, నేను రాసే ఉత్తరాలకు జవాబిస్తేగా. ఇక వీడు రాయడలేమ్మని నేను రాయటం మానేశాను.
1: సారీరా, ఈ మధ్య ఊళ్ళో గొడవలు ఎక్కువయ్యాయి, అందుకే తీరిక ఉండడం లేదు. సర్లే, ఇప్పుడు ఏం చేస్తున్నావు?
5: మీ ఊళ్ళోనే బ్యాంకులో ఉద్యోగం, మేనేజర్గా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఉత్తరం రాయకుండానే డైరెక్టే వచ్చేసాను.
1: కంగ్రాచ్యులేషన్స్, మా ఊరి తరఫున స్వాగతం రా నీకు.
5: సంతోషించాలే కానీ, ఉత్తరం రాయడానికి కూడా తీరిక లేకుండా ఏం చేస్తున్నట్టు నువ్వు?
1: ఏముంటుంది, వ్యవసాయం. పోయిన సంవత్సరం మా నాన్న పోయిన నాటి నుండి ఇక్కడ విషయాలన్నీ నేనే చూసుకోవాల్సి వస్తున్నది.
5: అదే, పొలం చూసుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదరా, ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, చక్కగా ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా.
1: లేదురా, అన్నయ్య కాళ్ళు విరిగిపోయాయి, వాడు అవిటివాడు కావడంతో అన్నీ నేనే చూసుకుంటా.
5: అయ్యో, ఎలా విరిగాయి కాళ్ళు?
1: ఎలా విరిగాయా, వాడు పొలం వెళ్ళి వస్తుంటే మా శత్రువుల మనుషులు కాపు కాసి కత్తులతో కాళ్ళు నరికారు. ఆలోపే మా వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రాణాలు దక్కాయి.
5: ఆవేశపడకరా. అయినా మనుషులను మనుషులు కత్తులతో నరుక్కోవటం ఏమిట్రా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా?
1: ఇవన్నీ పోలీసుల దగ్గరకు వెళ్లే విషయాలు కావురా, మేము చూసుకోవాల్సిందే. నేను ఊరుకుంటానా, నా పగ తీర్చుకుంటాను. మొన్న నా శత్రువు అన్న నరికేశాం, ఇంకా 2 మిగిలారు, వాళ్లను కూడా బాంబు పెట్టి లేపేద్దాం అనుకున్నాం, కొద్దిలో మిస్ అయింది. అయినా వాళ్ల మనుషులు 10 చచ్చారులే, ఆ 2 కూడా లేపేస్తే ఇక ఈ ప్రాంతంలో మాకు తిరిగే ఉండదు, అప్పుడు మేమే రారాజులం.
5: నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా, ఒకళ్ళనొకళ్ళు పగతో చంపుకుంటే ఏమొస్తుందిరా?
1: మెత్తగా ఉంటే బ్రతకనివ్వర్రా, దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం తీస్తేనే బ్రతకగలం. ఈ కలికాలంలో శాంతి శాంతి అంటే మనల్ని అణగద్రొక్కుతారు.
5: చదువుకున్నవాడివి, నువ్వే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావే, ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఇప్పటికే మీ ఇద్దరు కుటుంబాల్లో సగం మంది నీ కక్షలు పలిచారు, మీతో పాటు ఎందరో అమాయకులు కూడా చనిపోయారు.

0: తగాదాలు ఆపేయండి, ఈ సుడిగుండం నుండి బయటపడండి.
1: ఈ ధర్మ పన్నాలకేంరా, ఎన్నైనా చెప్పొచ్చు. వాడేం చేసినా చేతులు ముడుచుకొని ఊరికే కూర్చోవడానికి నేనేమైనా పౌరుషం లేనివాడా? వాడికి భయపడి పారిపోవడానికి అంత చేవచచ్చి ఎవరూ లేరిక్కడ.
0: నీకు పౌరుషం లేదని, నువ్వు చేతకాని వాడివని నేను అనటం లేదురా. అంతగా ఆవేశపడవు, నేను చెప్పేది అర్థం చేసుకో. అందరిలోనూ మానసికమైన మార్పు రావాలి. ఈ కక్షలు కార్పణ్యాలు ఇలాగే కొనసాగితే మీ బిడ్డల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వారు అవుతారు. ఈ నరమేధం ఇలాగే కొనసాగితే కొంతకాలానికి జనం ఊరు విడిచి వలసిపోతారు. ఇకప్పుడు మీరు మీ శత్రువులు ఇక్కడే ఉండి ఒకరినొకరు నరుక్కొని చంపుకొని ఊరిని శ్మశాన వాటికిలా మార్చండిరా.
1: రాజు, నీకు ఈ విషయాలన్నీ అర్థం కావురా. అయినా ఇక్కడ విషయాలతో నీకెందుకు చెప్పు? ఉద్యోగం చేసుకోవడానికి ఈ ఊరు వచ్చావు, హాయిగా ఉద్యోగం చేసుకో. నిన్నెవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు. వాడి సంగతి
2: నాకెప్పటికీ అవసరం రాదు. శేఖర్, నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ గొడవల నుండి బయటకొచ్చి ఈ పగలు ఈ చంపుకోవటాలు మానేయి.
1: సారీరా, మా విషయాలు నీకు అనవసరం. స్నేహితుడివి కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. ఇంకొకరైతే ఈ పాటికి తన్ని తరిమేసేవాణ్ణి.
2: ఇంత రాక్షసుడిగా మారుతావు అనుకోలేదురా. వస్తా.
1: ఆగు రే, సారని తీసుకెళ్ళి మన ఇంట్లో దిగ.
2: అవసరం లేదు. నాకు నీ సాయం ఏది లేకపోయినా ఈ ఊర్లో బ్రతకగలను. అంతేకాదు, మీ ఊరు ప్రజలను కూడా మారుస్తాను. మీ మీ పోట్లాటల్లో వాళ్ళు ఆహుతి కాకుండా చూస్తాను. వస్తా.
1: వచ్చాడండి స్వాతంత్ర సమరయోధుడు. పోరా, నీ మాట ఎవరు వింటారు?

0: రంగయ్య, నీ కొడుకును ఆ ముఠా నుండి బయటకొచ్చి ఉన్న పొలం చూసుకోమని చెప్పొచ్చు కదా.
1: చెప్పానయ్యా, నేను చిన్నప్పటి నుంచి తెలియక ఆ వర్గం ఈ వర్గం అని నా జీవితాన్నంతా నాశనం చేసుకున్నాను. ఈ ముఠాలు కోట్లాటలు కూడు పెట్టవని తెలిసేలోపుగానే ముసలితనం వచ్చేసింది. నా బిడ్డన్నా అటు జోలికి పోకుండా ఉంటాడేమో అనుకుంటే ఆడేమో నా మాట వినకపాయే. ఏదన్నా గట్టిగా అంటే ఏదో ఒక ముఠాలో లేనిది బ్రతకలేమంటాడు.
0: అవును రంగయ్య, నేను సంవత్సరం నుండి ఈ ఊళ్ళో యువకులందరికీ చెప్తూనే ఉన్నా, అయినా నా మాటలు వాళ్ళ చెవులకు ఎక్కడం లేదు.
1: దేనికైనా కాలం కలిసి రావాలి బాబు. ఎట్టాగైనా చేసి మీరే మార్చాలి ఆడిని. చదువుకున్నాడు బాబు, మీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. బాబు, అక్కడ వాడు వాళ్ళ స్నేహితులు వస్తున్నారు, మళ్ళీ ఒకసారి చెప్పి చూడండి అయ్యా, ఏమన్నా వింటాడేమో. నేను వస్తానయ్యా.
0: అలాగే రంగయ్య.
2: ఆ బ్యాంక్ మేనేజర్ ఇటే వస్తున్నాడురా. అబ్బా, వాడుత్త పిరికోళ్ళలాగున్నాడురా. కొట్టుకోవద్దంటాడు, బాంబులు వేసుకోవద్దంటాడు.
3: అవునరా బాబు, ఈ మధ్య బ్యాంకుకు ఎవడు పోయినా ఇదే సదట.
2: అరే, వాడిటే వస్తున్నాడురా, పద మనం ఆ సందులో పడిపోదాం, లేకపోతే బుర్ర తింటాడు.

0: గారు ఉన్నారా?
1: ఉన్నారు. అన్నతో నీకేం పని? ఎల్లెల్లు ఎప్పుడు ఈ పక్కకు రాకు.
0: ఆయనతో మాట్లాడాలి.
1: మా ఎక్స్పర్ట్ వాడి మనిషివి, నీతో మాటలేంటి? వెళ్తావా లేదా?
2: ఏంట్రా గొడవ?
1: చూడనా, ఆ బ్యాంక్ మేనేజర్ ఒకటే గొడవ పెడుతున్నాడు. నీతో మాట్లాడాలంట, తన్ని పంపేయమంటావా?
2: వద్దులేరా, ఆయనతో మనకేటి శత్రుత్వం? మనల్ని ఏమి చేయలేడు కానీ రమ్మను.
1: అన్న రమ్మంటున్నాడు, ఎల్లు.
0: బాగున్నారా శివన్న గారు?
2: బాగానే ఉన్నాం కానీ మాకు చాలా పనులున్నాయి. తొందరగా నువ్వు చెప్పదలుచుకునేది ఏదో చెప్పు.
0: శివన్న గారు, మేము ఈ కక్షలతో ఎందుకు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటారు? ఎందుకు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారు? మీతో పాటు ఎంతో మంది అమాయకులు బలవుతున్న విషయం మీకు అర్థం కాలేదా?
2: ఈ విషయం నువ్వు నీ ఫ్రెండ్ శేఖర్ గారు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోండి. అయినా
1: అన్నా జీప్ రెడీ
2: వస్తున్నాను రా. నువ్వు వెళ్ళిరా.

0: ఏడుస్తున్నారు? ఏముంది బాబు, ఈ ఊరికి ఇది మామూలే కదయ్యా. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుని చంపుకున్నారు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సుధాకర్ గారి ఇంట్లో ఆడొక్కడే మిగిలాడు. ఇప్పుడు ఎంత ఏడిస్తే ఏం లాభం?
1: సుధాకర్, నువ్వు ఏడుస్తున్నావా? మీరంతా ఏడుస్తున్నారా? ఏడవండి, బాగా ఏడవండి. బాగా చంపుకోండి, నరుక్కోండి. ఒకళ్ళనొకరు చంపుకోకపోతే విరికి పందాలనుకుంటారు. చంపుకోండి. అవునయ్యా, నేను పిరికి వాడిని కదా. బాంబులంటే నాకు భయం. అమ్మో, చావంటే భయం నాకు.

పోతే ఏందయ్యా? రోషం పౌరుషం అంటారు కదయ్యా. రోషం అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కాదయ్యా. ఎవడో స్వార్థపరుడి కోసం మన రక్తం చిందించడం కాదయ్యా పౌరుషం అంటే. మీకు నిజంగా రోషం ఉంటే, మీకు పౌరుషమే ఉంటే, ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి ఎంగిలి కూడు ఆశపడకుండా స్వతంత్రంగా బ్రతకండి, అది రోషం అంటే. ఒక భూస్వామి కోసము, ఒక ముఠానాయకుడి ప్రాణాల కోసము, ఒక రాజకీయ నాయకుడి స్వార్థం కోసము మన తోటి వాళ్ళను, మన సాటి మనుషులను చంపడం కాదయ్యా. అందరూ కలిసి ఊరి మీద పడి దోపిడీ చేసే దొంగలను ఎదుర్కోండి. మీ శ్రమను దోచుకుంటున్న నీచులను ఎదుర్కోండి. మీ శ్రమకు తగిన ఫలితాన్ని నిజాయితీగా సాధించండి, అది అది పౌరుషం అంటే. మీకు చావంటే భయం లేకపోతే ఎవరి కోసమో ప్రాణాలు వదిలే బదులు సైన్యంలో చేరి మన దేశమాత కోసం ప్రాణాలు అర్పించండి, వీరమరణం పొందండి, అది త్యాగం అంటే. అవును సుధాకర్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరంతా కలిసికట్టుగా ఉండండి, కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకోండి. ఎవరి దగ్గరో తొత్తులుగా పనిచేయటం మానండి. మీ పొలాల్ని మీరు సాగు చేసుకోండి. అది చాలకపోతే మరేదైనా చేసి ఆర్థికంగా స్థిరపడండి. అధిక వడ్డీలకు అప్పులు చేసి అది తీర్చలేక మీ పిల్లల్ని వెట్టి చాకరీ చేయిస్తున్నారు. మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోండి. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక విధాలుగా సహాయపడుతుంది. మీకు రావాల్సిన వాటి కోసం అధికారులను నిలదీసి తెచ్చుకోండి. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకోండి. అంతేగాని అర్థం లేని పౌరుషాలతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చదువుకున్న యువకులు మీరు, మీ చదువును మన ఊరి బావు కోసం ఉపయోగించండి. మీ భార్య బిడ్డలు కలకాలం చల్లగా హాయిగా ఉండాలంటే ఈ రాక్షస కృత్యాలు మానండి. ఈ అనాగరిక సంస్కృతికి చరమగీతం పాడి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.

0: రాజు బాగున్నావా?
1: ఆ ఏదో లేరా, ఇలా ఉన్నాను. ఎందుకో రమ్మన్నావట?
0: నిన్ను చూసి చాలా రోజులైంది కదరా. రే సారు కాఫీ తీసుకురండి.
1: ఆ ఇప్పుడే వద్దులేరా.
0: రాజు నువ్వు వచ్చిన కొత్తలోనే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చావు. హాయిగా ఉద్యోగం చేసుకోక నీకెందుకు చెప్పు మా ఊరి గొడవలని. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో.
1: నువ్వు చెప్పదలుచుకుంది ఇదేనా? ఆ రోజే నేను చెప్పాను ఈ ఊరి వాళ్ళని మారుస్తాను అని. నేనన్నమాట అమలు చేస్తుంటే నీకు భయమేస్తుందా? నువ్వే నేను చెప్పిన మాట విని ఈ కక్షలు పార్టీలు వదిలే.
0: రాజు మా పరిస్థితి నీకు అర్థం కావడం లేదు.

0: అసలే
1: అన్నా అన్నా, ఆడు ఆడు మనుషులు జీప్లో ఊళ్ళోకి వస్తున్నారటనా? నువ్వు చెప్పినట్టు పాత మీదకాడ గడ్డిలో బాంబులు పెట్టాం, ఈ దెబ్బతో ఆడు ఆడు మనుషులు కథమైపోతారన్నా.
2: మంచి పని చేశావు, నా పగ చల్లారే రోజు వచ్చింది.
3: ఈ మూర్ఖత్వం వదిలిపెట్టు, మనిషిగా బ్రతుకురా. ఆ బాంబులు వెంటనే తీసేయచ్చు, మానవ రూపంలో ఉండే దానవుడి కాకు.
2: ఓరా పిచ్చివాడా,
3: అయితే నేనే వెళ్ళి ఆ బాంబులు తీసివేస్తాను, వస్తా.
2: రాజు ఆగు, ఒరే రాజు, ఒరే వీడు అనంత పని చేస్తాడు, వాడిని పట్టుకోండి. రాజు అవి ముట్టుకోగానే పేలుతాయి రా బాంబులు, అవి వాటిని ముట్టుకోకు. రాజు నా మాట విను.

ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు రాజు, ఎంత పని చేశావు. మమ్మల్ని మార్చడం కోసం నిన్ను నువ్వే బలి చేసుకున్నావా రాజు? రాజు రాజు రాజు.

0: ఆ రోజు నుంచి నేను నావాళ్ళు ఈ ముఠా వ్యవహారాలకు స్వస్తి చెప్పాము. తనను రక్షించడానికి బలైన రాజు గురించి తెలిసి ఆ శివన్న ముఠా కూడా మారిపోయారు. ఆ రోజు నుండి మేమిద్దరం ఈ గ్రామం బాగు కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాం.
1: ఇదంతా జరిగి ఎంతకాలం అయింది?
0: 3 ఏళ్ళు. సరిగ్గా 3 ఏళ్ల క్రిందట ఈరోజే రాజు బాంబులకు బలయ్యాడు.
1: కాదు, మీ మూర్ఖత్వానికి, మీ రాక్షసత్వానికి బలయ్యాడు.
0: అవునరా, నిజం. ఆ మంచి మనిషిని చంపుకున్న పాపం ఊరికే పోదు. కానీ రాజు ఆశయాలకు ఆదర్శాలకే మేమీరోజు కట్టుబడి ఉన్నాము. అతడి మార్గంలోనే నడుస్తున్నాము.
1: మీలో వచ్చిన ఆ మార్పు చాలు, మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టే. అదేమిటి, ఆ విగ్రహం దగ్గర అంతమంది గుమికూడారు?
0: అవును, ఈరోజే రాజు ఆహుతైన రోజు. ఈరోజు ఊళ్ళో వాళ్ళంతా అక్కడ చేరి శ్రద్ధాంజలి ఘటించి ప్రతిజ్ఞ చేస్తాం. ఈ ఊరి బాగు కోసం కృషి చేస్తామని, కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లమని. అందుకే ఈ సమయానికి ఇక్కడ ఉండాలనే త్వర త్వరగా బయలుదేరి నిన్ను తొందర పెట్టాను.
1: పద బాబా, మీ శ్రద్ధాంజలిలో నేను పాలు పంచుకుంటాను. నువ్వు చెప్పిన కథ విన్న తర్వాత నా జీవితానికి ఓ గమ్యం ఏర్పడినట్టు తోస్తోంది.
0: చాలా సంతోషం. పద

0: ఇంతవరకు మీరు వెలుగు వైపు నాటిక విన్నారు. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రాజు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, వీరశేఖర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, రాజేష్ శ్రీ ఏ బాలకృష్ణ, శివన్న శ్రీ సి రమణమూర్తి, రంగయ్య శ్రీ పిఎస్ జానీ బాషా, సుధాకర్ శ్రీ కెవి కృష్ణ, ఇంకా శ్రీతులు ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, ఎస్ శ్యాంబాబు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: మీరింతవరకు వెలుగు వైపు నాటిక విన్నారు.

ఆకాశ వాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం. మానవుడిగా పుట్టినందుకు మానవత్వాన్ని ప్రదర్శించాలి. తోటివారి కష్టాలను తన కష్టాలుగా భావించటం, తోటివారి ఆనందమే తన ఆనందంగా భావించటం ఈ సుగుణం. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయాల్లో

మొహం చాటేయకుండా, అంటే ప్రకృతి విపత్తుల్లాంటివి ముంచెత్తినప్పుడు, వైరస్ లాంటి మహమ్మారులు పంజాబ్ విసిరినప్పుడు ప్రజలకు అండావసరం. ప్రభుత్వం చేయాల్సింది చేసినా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చి భరోసా ఇస్తే బాగుండు అనుకుంటారు ప్రజలు. కానీ అలా సాయం అని అర్థించక ముందే ఆ సంస్థ ఆపదను అర్థం చేసుకుంటుంది. ఏ మూలకైనా సరే కార్యకర్తల్ని పంపుతూ కొండంత ధైర్యం నింపుతుంది. ఆ సంస్థ పేరేంటో తెలుసా? అది రెడ్ క్రాస్ సంస్థ. అవునండి, ఇవాళ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. 100 సంవత్సరాలకు పైగానే చరిత్ర కలిగిన ఈ సంస్థలు ఇప్పుడు ఎల్లలు దాటి విస్తృతమవుతూ ఉన్నాయి. 1864 జీన్ హెన్రీ డ్యూనాంట్ అనే స్విట్జర్లాండ్ దేశస్థుడు స్థాపించారు ఈ సంస్థను. అప్పట్లో ఇటలీ ఆస్ట్రియా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో క్షతగాత్రులైన వారిని చూసి బాధపడిన డ్యూనాంట్ ఈ సేవా సంస్థను నెలకొల్పారు. 1812 మే నెల 8వ తేదీన వీరు జన్మించినారు. వీరి గౌరవార్థం ప్రతి సంవత్సరం ఈ మే నెల 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా పాటిస్తూ ఉన్నారు.

ఈ సంస్థ ఒక చిహ్నాన్ని కలిగి ఉంటుంది. హాస్పిటల్స్లోనూ, అంబులెన్స్ మీద, మెడికల్ స్టోర్స్లోనూ లేదా మెడికల్ క్యాంపస్లోనూ ఈ గుర్తును గమనించి ఉంటారు. అది ప్లస్ గుర్తు. ఈ హాస్పిటల్లో కనిపించే గుర్తును, ప్లస్ గుర్తును రెడ్ క్రాస్ చిహ్నం అంటారు. ఈ రెడ్ క్రాస్ అనేది మానవత దృక్పథంతో వెలసిన ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీన్ని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ కమిటీ నిర్వహిస్తుంది. ఇది 1863 జెనీవాలో రూపుదిద్దుకుంది.

మరి ఈ సంస్థ పనేంటో తెలుసా? అంతర్జాతీయ యుద్ధాల్లోనూ, ప్రమాదాల్లోనూ, మహమ్మారి వ్యాధుల బారిన పడిన సమయాల్లోనూ బాధితుల ప్రాణాలను రక్షించే మానవతా సేవలను అందించటం, అలాగే చిరునవ్వుతో చీకటి పాలైన జీవితాలను ప్రకాశింపచేయటమే వీరి పని.

ఈ సంస్థకు 3 సార్లు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ప్రాణాన్ని కాపాడటం, రక్తదానం చేయటం వంటి ఆరోగ్య సంబంధపరమైన సేవల్ని అందించే ఈ సంస్థ అపురూపమైన చిహ్నమే ఈ ప్లస్ గుర్తు. ప్రజలకు సులభంగా హాస్పిటల్ గురించి తెలియచేయడానికి ఈ ప్లస్ గుర్తును వాడటం జరుగుతుంది. మరి ఈ రెడ్ క్రాస్ సంస్థ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు కదండి. సేవా సంస్థగా రెడ్ క్రాస్కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. దేశ దేశాల్లో రెడ్ క్రాస్ శాఖలు సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఉంటాయి కాబట్టి. మరి ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులున్నారు. వీరందరూ మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని అనునిత్యం శ్రమిస్తూ సేవా భావనతో పనిచేస్తూ ఉంటారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లో రెడ్ క్రాస్ శాఖలు యుద్ధ సమయంలోనూ శాంతికాలంలోనూ పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంస్థ ఉద్దేశాలను గమనిస్తే ప్రథమ చికిత్స అందించటం, ప్రమాదాలు జరగకుండా చూడటం, త్రాగునీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ ఇవ్వటం, రక్తం సేకరించటం మొదలైనవి ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. 1864 వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి 7 ప్రాథమిక సూత్రాలను ఆమోదించారు. ఈ సూత్రాలను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా అమలు పరచాలని రెడ్ క్రాస్ అంతర్జాతీయ సంస్థ తీర్మానించింది. మరలా 1986 జరిగిన సదస్సులో కొన్ని స్వల్ప మార్పులు ఈ సూత్రాల్లో చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మానవత, నిష్పాక్షికత, సమతౌల్యత, సేవ, స్వాతంత్ర్యం, ఐక్యత, విశ్వజనన్యత అనే 7 సూత్రాల ఆధారంగా రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తుంది. యుద్ధాల్లో గాయపడిన వారందరికీ, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇదే మానవ ధర్మం.

తోటి వారికి తమదైన శైలిలో తోడ్పాటును అందించాలి, తద్వారా మానవతను చాటుకోవాలి అంటూ పిలుపునిచ్చిన రెడ్క్రాస్ సంస్థ విజ్ఞప్తి ప్రపంచ ప్రజలందరినీ ఆకట్టుకుంది. 1964 జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్క్రాస్ స్థాపనకు అప్పట్లోనే 14 దేశాలు తమ మద్దతును అందించాయి. ఇది అంతర్జాతీయంగా సేవా కార్యక్రమాలను నిర్వహించే ఒక ప్రైవేట్ సేవా సంస్థ. దీనిలో ముఖ్యంగా కొన్ని అనుబంధ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వాటిలో అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ ఐఆర్సిఎస్ను 1863 స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఆ తర్వాత అంతర్జాతీయ రెడ్క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సంఘాల సమాఖ్య ఐఎఫ్ఆర్సి 1919 స్థాపించబడింది. దీని కార్యాలయం కూడా జెనీవాలో ఉంది. రెడ్క్రాస్ సంస్థను స్థాపించిన హెన్రీ డ్యూనాంట్కు 1901

1961లో నోబెల్ బహుమతి లభించింది. డ్యూనాంట్ 1910 అక్టోబర్ 30న మరణించారు. మరి మన దేశంలో 1920లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించబడింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ శాఖలున్నాయి. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర గవర్నర్ రెడ్ క్రాస్ సంస్థకు చైర్మన్గా ఉంటారు. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు రెడ్ క్రాస్ సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉంటారు. రెడ్ క్రాస్ పాలక మండలి ప్రతి జిల్లాలో చైర్మన్లను ఎన్నుకుని రక్తదాన శిబిరాలు నిర్వహించటం, అత్యవసర సమయాల్లో వ్యాధిగ్రస్తులకు రక్తం కావలసిన వారికి ఉచితంగా మరియు తక్కువ మొత్తంలోనూ డబ్బులను తీసుకుని వివిధ గ్రూపులకు గ్రూపుల రక్తాన్ని అందజేస్తూ ఉంటుంది. తలసేమియా వ్యాధి బాధితులకు సంబంధించిన పరికరాలు రెడ్ క్రాస్ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. రెడ్ క్రాస్ సంస్థల్లో సభ్యత్వం అనేది ఒక వరం. ప్రతి సంవత్సరం May 8 రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఆయా జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తారు. రక్తదాతల నుండి రక్తం సేకరిస్తారు. అధిక మార్లు రక్తదానం చేసిన రక్తదాతలను సన్మానిస్తారు కూడా. రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేసే క్రమంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్ఛందంగాను స్వేచ్ఛగాను నిజాయితీ నిబద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. మన బోసినవ్వుల బాపూజీ చూపిన సత్యం అహింసల శాంతియుత మార్గంలో స్వచ్ఛమైన పరిస్థితులను మనకు అందిస్తూ ఉన్నారు రెడ్ క్రాస్ సంస్థ వారు.

0: సర్వజనహితం నా మతం. అంటరానితనాన్ని, అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్.
1: ప్రపంచవ్యాప్తంగా మానవతావాదాన్ని, మానవ జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తూ యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలిచి వారికి ఆసరాగా నిలబడే నిరంతర శ్రామికులు రెడ్క్రాస్ సంస్థ సభ్యులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, వయోభేదాలు లేకుండా మేమున్నాం అంటూ పనిచేసే సైనికులు రెడ్క్రాస్ సంస్థ సభ్యులు. ఈ సందర్భంగా వారికి జోహార్లు తెలియజేస్తూ మనవంతుగా వారితో కలిసి అడిగేసే ప్రయత్నం చేద్దామా?

0: ఇంతటితో ఇవాల్టి సంధ్యారాగం కార్యక్రమాన్ని ముగించేస్తున్నాం.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా.
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షలు
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా ఉండు.
2: ఉండప్ప, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఇరన్నా నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ప్రసార వివరాలు తెలుసుకుంటారు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి
4: ముఖాన మొటిమల
5: సై బాల్
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్
4: నడుగుల తామరా
5: సై బాల్
4: బురద పుళ్ళ
5: సై బాల్
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.

ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల్లో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఉంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో భాగంగా డంప్ యార్డ్ గురించి డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు అందించి కొన్ని వివరాలుంటాయి. అనంతరం జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం రిలే వింటారు. ఇక 8:00 జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎం దేవమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలుంటాయి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇక ఈ ప్రసారంలో రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. విజయవాడ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరిసిన గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వినవచ్చు. 10 ఏకచిత్రగానంలో రిలాక్స్ చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానం

0: అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వార్తల వివరాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మనమిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైమ్ 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మనమిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
0: ఇదిలా ఉండగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ది విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్దం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లో లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ర్యాంకు కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు త్వరగా ప్రజలకు అందుతాయన్నారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తున్నట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: జిల్లాలో కలెక్టర్స్ చేసే పీజీఆర్ఎస్ చేస్తున్నారు గ్రీవెన్స్ రిడ్రెసల్, అవి కూడా రికార్డ్ చేసేయండి, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని కలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది, దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ యూ ఇంటిగ్రేట్. గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగజంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగి

0: ఇంచేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40,47,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4,94,00,000 రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2027 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 250,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 238,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయము ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ప్రకటన.

కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న రేపటి కార్యక్రమాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్త ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలుంటాయి. 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:15 రేపు ఉదయం కాంతిరేఖల్లో పత్రికా సమాచారం, అనంతరం పక్షులు మన నేస్తాలు ఈ అంశం గురించి శ్రీమతి లావణ్య గారి ప్రసంగం ఉంటుంది. చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలుంటాయి. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు ఉంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక రేపటి ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు మల్లెపూదండ, మధుర కవి శంకరంబాడి సాహిత్య సంచిక కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం. 6 గంటలకు ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:20 ప్రసార వివరాలుంటాయి. 6:25 అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. ఇక 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 యథావిధిగా తెలుగులో జాతీయ వార్తలుంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అదనపు ఖర్చు లేకుండా పాల దిగుబడి అంశం గురించి డాక్టర్ ఎస్ స్వాతి గారి ప్రసంగం వినవచ్చు. అనంతరం మార్కెట్ ధరలు, జానపద గీతాలు ప్రకటనలు ప్రసారమవుతాయి. ఇక 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో వసు చరిత్ర, మహిళా చైతన్యం ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ కళ్యాణి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక యథావిధిగా 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 గజల్స్ కార్యక్రమంలో భాగంగా లతా మంగేష్కర్, జగజిత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్ ఉంటాయి. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లరి ప్రియుడి చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రేపు రాత్రి

పదకొండు గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశ వాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ముందుగా విందాం కలెక్టర్ గారు చిత్రం కోసం మనోజ్ చిత్ర పాడిన పాట గురుచరణ్ గీతం బప్పిలహరి సంగీత నిర్వహణలో. పాటను వినిపించమంటూ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరుక కొమరయ్య, గంగాధర శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి కోరారు. అలాగే మరికొందరు శ్రోతలు కర్నూలు జిల్లా పీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విని, యశ్విత, రవిచంద్ర, దివ్య, పాలిక, గురునందన్, మోక్షిత, చంద్రశేఖర్, లక్ష్మి, సాలమ్మ, మద్దయ్య వారి ఎఫ్ఎం రేడియో వింటున్న శ్రోతలందరి కోసం అంటూ వీరు కోరుతున్నారు. వీరందరి కోసం పాట వినిద్దాం.

అభిరుచుల తర్వాత మిడ్చల్ జిల్లా మల్కిస్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నపురం దశరథ్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. అలాగే మరికొందరు శ్రోతలు కర్నూలు మధుర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయకృష్ణ, శాంతి, ఉపజ్ఞ, నవిఘ్న, ఉమామహేశ్వరి, అంబాదాస్, చంద్రిక, విజయ్, వినోద్, చార్విక్, విష్ణుప్రసాద్, వీరంతా కోరుతున్నారు బలిపీఠం చిత్రం కోసం. చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీతం.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చిత్ర హరిహరన్ పాడిన పాట సీతారాం శాస్త్రి సాహిత్యం ఇష్టం చిత్రం నుండి పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారతీలాల్ పరదేశి భారతిబాయి జ్యోతిబాయి అంజలిబాయి రాజనందిని రమేష్లోద్ అజయ్లోద్ ఆదిత్యలోద్ కిరణ్ జాన్విక విశ్రుత్లోద్ లక్ష్మి ప్రహ్లాద్ శివనారాయణ్ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ వారి కుటుంబ సభ్యులు ఇంకా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య నాగజ్యోతి ధరణి చింటూ సుమలత హర్షవర్ధనయ్య భువన్ పవిత్ర కార్తికేయ బుజ్జి సాత్విక్ కోరుతున్నారు. వీరందరి కోసం పాట వినేద్దాం.

0: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: తర్వాత ఆంధ్రుడు చిత్రం కోసం కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చగా శ్రేయ ఘోషల్ పాడిన పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా కడతల నుండి కనుకుల గోపాల్ కోరుతున్నారు. అలాగే మరికొందరు శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి

దేశ్యామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మీరమ్మ, సరోజమ్మ వారి బంధుమిత్రులు మీరందరి కోరిక మేరకు ఈ పాట వినేద్దాం.

0: నిండి నీళ్లు మోరలేకపోతున్నాడు.
1: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.

వింటున్న పాట రెడీ చిత్రం కోసం. నీరు శ్రీధర్ దివ్య పాడింది. రామజోగేశ్ శాస్త్ర సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. పాటను వినిపించమంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విను, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ

శ్రోతలు అభిరుచిలో చివరి పాట వినబోతున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు మీరు వినబోయే పాట దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన సీతారామశాస్త్రి గీతం, దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో. పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు

0: ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशन्स हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: బ్రోడ్కాస్టర్ హోనే కే నాతే జో ఇస్ తరహ కా కార్యక్రమ హమ్ కర్తే హై, ఇస్కా సందేశ్ దూర్ దూర్ తక్ సుదూర్ ప్రదేశ్ తక్ ఇస్ పహుంచతా హై, ఔర్ యే ఏక్ బహుత్ బడా ఉదాహరణ్ హోగా.
3: దేశ్ భర్ మే జో హమారే 232 ముఖ్య కేంద్ర హై, ఉన్ పర్ యే ఆయోజన్ ఇస్ మహీనే ఆయోజిత్ హోగా, ఔర్ యే ఉత్సవ్ హై హమ్ దేశ్ కీ సేవా మే జో ఆకాశవాణి కా యోగదాన్ రహా హై, ఉస్ యోగదాన్ కో సెలబ్రేట్ కర్ రహే హై.
0: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమా, ఏ ప్రమాదం వాటిల్లిన ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలు

0: అందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఇవాళ కార్యక్రమంలో డంప్యార్డ్ గురించి డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు అందించిన కొన్ని వివరాలు ఇప్పుడు వినండి.

మన భారతదేశ చరిత్రలోనే గత 3 సంవత్సరాల్లో రైతాంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ముఖ్యంగా విప్లవాత్మకమైన మార్పులకు కారణము మన ఎన్డీఏ ప్రభుత్వము, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యవసాయం పట్ల అధిక దృష్టి సారించడమే దీనికి ముఖ్య కారణం. ఇక మనం చూసినట్లయితే డంప్ యార్డ్ల గురించి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలా మన ప్రభుత్వము, ఇప్పటికప్పుడు డంప్ యార్డ్ల ప్రాముఖ్యతను మన ముందుకు తీసుకొని వస్తుంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, అలాగే స్వచ్ఛందంగా రైతులు కూడా ముందుకొస్తూ ఉన్నారు. వీటన్నింటికి జరగడానికి ముఖ్య కారణము మనల్ని ఉత్తేజపరుస్తున్న మన గౌరవనీయులైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ రాధామోహన్ సింగ్ గారు. ఇక ఈ డంప్ యార్డులు అంటే ఏంటి?

అని అంటే చాలా వరకు తెలుసు. ఈ డంప్ యార్డ్లు ముఖ్యంగా అర్బన్ సిటీస్లో, అర్బనైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో అర్బన్ సిటీస్లో, తర్వాత ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో డంప్ యార్డ్ల ప్రాముఖ్యత చాలా వరకు పెరిగింది. అంటే చెత్తా చెదారం, ఇంట్లోని చెత్తా చెదారాన్ని తీసుకొని ఒక చోట చేర్చి దాన్ని అంటుపెట్టడము, లేకుంటే ఊరికి దూరంగా దాన్ని పడివేసేసి ఆ తర్వాత కాలక్రమేణా అది క్షీణించి తర్వాత డీకంపోజ్ అయ్యి అది ఒక ఎరువులాగా తయారవుతూ ఉంది. దీన్నే మనం డంప్ యార్డ్ కాంపోస్ట్ అని అంటాం. ఇక ఈ డంప్ యార్డ్లు వల్ల మన కాంపోస్ట్ ఉత్పత్తి అవుతూ ఉంది కాబట్టి ఈ కాంపోస్ట్ని మనము మరలా భూమిలోకి వేస్తే నిస్సారమైన భూమి సారమవుతుంది. అయితే గతంలో 1970 నుంచి 1990 వరకు చూసుకుంటే ఈ రసాయనిక ఎరువులపైన ఎక్కువగా ఆధారపడి భూసారాన్ని మనము మనకు మనమే తగ్గించుకోవడం జరిగింది. అయితే ఈరోజు జనాభా పెరగడము, మరి అలాగే ఆహార గింజల కొరత, మరి వీటన్నింటిని అధిగమించాలంటే ముఖ్యంగా ప్రధానమైంది భూసారం పెంపొందించుకోవాలి. ఇక ముఖ్యంగా మనము ఈ డంప్ యార్డ్ కాంపోస్ట్ గురించి ఆలోచిస్తే, దీని గురించి మాట్లాడవలసి వస్తే వర్మీ కాంపోస్ట్, ఈ వర్మీ కాంపోస్టు 1990 నుంచి చాలా వరకు ప్రాముఖ్యతలో ఉంది. అంటే ఇది వానపాములతో తయారు చేసే ఒక ఎరువు. ఈ వానపాముల్ని తీసుకొని వచ్చి మనము ఎరువుగా వేసి ఈ తర్వాత వర్మీ కాంపోస్ట్ పిట్స్గా డిగ్ చేసి తర్వాత దాంట్లో మనము చెత్త చెదారము, తర్వాత పేడ ఇవన్నింటినీ వేసి వానపాములు అనేసి కుళ్ళించి ఆ తర్వాత కుళ్ళిన ఎరువుని మనం తీసుకొని దాన్ని మనం పొలంలో వేస్తే మంచిగా సారవంతంగా అయ్యేది. ఇది గ్రామాల్లో మనం చూసినట్లయితే గతంలో ఇంటికి ఒక డంప్ యార్డ్ అనేది ఉండేది. అంటే పెంటకుప్పలు అనేవాళ్ళం మనం, సాధారణ భాషలో పెంటకుప్పలు అనేవాళ్ళం. అంటే పాడి పంట ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనము ఈ పాడి ఏదైతే ఉందో, అంటే ఈ పాడి వల్ల వచ్చిన విసర్జనాలు ఏవైతే పేడ ఇలాంటివి ఉంటాయో ఇవన్నీ తీసుకొని పోయి మనము పొద్దున్నే మన కళ్ళాల్లో కానీ లేకుంటే మనకు పొలం దగ్గర కానీ ఒక గుంతలాగా తీసి దాంట్లో వేయడము రోజు జరిగే ఆనవాయితీ. ఇది మనకు 70-80 శతకాల్లో బాగా జరుగుతూ ఉండింది, ఆ తర్వాత కూడా జరుగుతూ ఉండింది. అయితే అప్పుడు మన ఇంటి మనుషులే ఇవన్నీ చేసేవారు. ఇక ఆ తర్వాత వస్తే అది చూస్తే సిటీస్ బాగా డెవలప్ కావడము, తర్వాత పల్లెవాసులు వ్యవసాయం లాభసాటిగా లేదని చెప్పి సిటీస్ లేకపోయి అక్కడ పట్టణాల్లో ఏదో స్వయం ఉపాధి ఎన్నుకొని అక్కడ స్వయం ఉపాధి పనులు చేసుకోవడము, తర్వాత పిల్లల చదువుల కోసం అని చెప్పి కొద్దిమంది ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇలా పట్టణాల్లోకి వెళ్ళిపోవడం చూసాం మనం. అయితే ఈ డంప్ యార్డ్ కాంపోస్టు చాలా విలువలు ఉన్న కాంపోస్ట్ అండి. ఇక ఈ డంప్ యార్డ్ కాంపోస్ట్లో ముఖ్యంగా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియమే కాకుండా మనకు సూక్ష్మ ధాతువులైన జింక్, బోరాను, తర్వాత మెగ్నీషియము, ఐరను ఇవన్నీ కూడా మనకు వీటిల్లో ఉంటాయన్నమాట. ఇక అంటే ఒక డంప్ యార్డ్లో మనం వేస్తాము, చెత్త అంతా తీసుకొని పోయి మనం వేస్తాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మన కర్నూలులో చూసినట్లయితే మనము జోహ్లాపురం దగ్గర డంప్ యార్డ్ ఫామ్ ఒకటి, డంప్ యార్డ్ని అంతా ఓ చోట పెడతాము. ఆ తర్వాత అది కొన్ని రోజుల కుళ్ళి బాగా డీకంపోజ్ అయ్యి బాగా కుళ్ళి మంచి ఎరువుగా, చాలా మంచి ఎరువుగా తయారవుతుంది. దీన్ని మనము భూసార పరీక్షలు ముందుగా చేయించుకొని భూసార పరీక్షలకు తగ్గట్టుగా మనది ఆమ్ల నేలలా, క్షార నేలలా, అయితే ఎంత మనము మన భూమిలో ఏ ధాతు లోపము ఉంది, అంటే ప్రధాన పోషకాల లోపం ఉందా, సూక్ష్మ పోషకాల లోపం ఉందా, ఇవన్నీ గమనించుకొని అలాగే ఇవన్నింటిని తీసుకొని మనము ఇక్కడ భూసార కేంద్రాల దగ్గర మనం సేకరించిన వివరాలని బట్టి

మనము అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ల రూపంలో కొని మన పొలాల్లో ఒక పైపాటిగా వేసి ఈ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వేసవి దుక్కుల్లో దుక్కి దున్నితే చాలా మంచిగా మనకు పంటలు పండుతాయండి. అంతేకాకుండా భూమి సారవంతంగా మారుతూ ఉంటుంది. ఇక భూమి సారవంతంగా మారితే మనకు అంతకన్నా అదృష్టం ఏం లేదండి. భూమి సారవంతంగా మారితే మనకు మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది, మంచి పౌష్టిక ఆహారం లభిస్తుంది. ఇక ఈరోజు చూస్తూ ఉన్నాం మనము చాలా వరకు రసాయన ఎరువులు ఇవి వాడడం వల్ల చాలా వరకు చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అడి ఇటువంటి సమయంలో మనము ఈ న్యాచురల్గా దొరికే ప్రకృతితో ముడిపడిన ఈ ఎరువుల్ని వాడితే మనకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. అందుకనే ఈ డంప్ యార్డ్లని మనము ప్రోత్సహించాలి. మన దగ్గర ఉన్న చెత్త చెదారము అటు ఇటు పడేయకుండా ఒక గుంతలో కానీ మనకు అంటే ఇంటి వసారాల్లో మనకు స్థలం ఉంటే ఇంటి వసారాల్లోనే ఒక గుంతలో పెట్టేసి డైలీ మన ఇంట్లోనే ఉన్న చెత్తనంతా ఒక గుంత తీసి 4x5 అడుగుల గుంతలో తీసి వేసి దాన్ని బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత దాన్ని వెలికి తీసి మనము మన పంట పొలాల్లో వేస్తే మన పంట పొలాలు సారవంతమవుతాయి. అయితే ఇది మనం పల్లెల్లో చేసుకోవచ్చు. కాకపోతే పట్టణాల్లో మనము ఈరోజు చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసినాయి. అపార్ట్మెంట్ కల్చర్స్ తర్వాత ఉండేదానికి స్థలాలు కూడా చాలా వరకు కష్టంగా ఉన్నాయి. అంటే స్థలం దొరకడం కూడా కొన్ని లక్షలు పెడితే కూడా స్థలాలు దొరకని పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనము సిటీస్లో అయితే ఈ డంప్ యార్డులు ఖచ్చితంగా మనకు ప్రభుత్వము ప్రొవైడ్ చేస్తూ ఉందండి. అంటే ఇది ఎలాగంటే ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్మికులు వచ్చి మన ఇంటిలో చెత్త తీసుకొని పోయి అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఈ ట్రాక్టర్ల ద్వారా ఒక ప్రదేశానికి ఊరవతల ఒక ప్రదేశానికి ఈ తరలించడము, ఆ ప్రదేశంలో ఎరువుని కొన్ని రోజులు కుల్లబెట్టడము, అంటే మనం వేసిన చెత్త ఎరువుగా మారడానికి కొన్ని రోజులు పడుతుంది, ఆ పట్టే సమయాన్ని కుల్లే సమయం అంటాము. మంచి లవణాలతో కూడుకున్న మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనము గవర్నమెంట్ నుంచి మళ్ళా మనము మన పొలంలోకి కావాలని చెప్పి ట్రాక్టర్కు రేటు ఇంత అని చెప్పి మనం కొనుక్కొని పోయి అలాగే మన పొలంలో వేసి కలియదున్ని తర్వాత మనము పంటలు వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. అంటే వ్యర్థాలతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా దీని మీద విస్తృతమైన ప్రచారం చేపడుతూ ఉంది. ఇక ముఖ్యంగా మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారు ప్రతినిత్యము చెప్తూనే ఉన్నారు, డంప్ యార్డ్ కాంపోస్ట్ని ఉపయోగించండి, ఈ నేలని సారవంతంగా చేయండి, ఎందుకంటే రాబో కాలంలో మనకు అధికంగా ఈ ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి నేలలు నిస్సారమైతే చాలా కష్టము, నేలలు సారవంతమైతే ఆహార గింజల పెరుగుదల అలాగే ప్రతి మానవునికి సగటు మానవునికి మాల్ న్యూట్రిషన్ అనేది లేకుండా చేయొచ్చు అని చెప్పి చాలా వరకు చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక మన ముందు తరాలకు కూడా మంచి భవిష్యత్తుని మంచి తిండిని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలమని చెప్పడం జరుగుతూ ఉంది. మన శాస్త్రవేత్తలు కూడా మన వ్యవసాయ అధికారులు కూడా ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మనము ఊర్లలో అయితే ఈ సమస్య పెద్దగా లేదండి. ఎవరింటికి వాళ్లకు కళ్ళంలో కానీ పెరట్లో కానీ లేకుంటే పొలంలో కానీ పెంట దిబ్బలు ఉన్నాయి. మరి ఒక సమయం అయిపోయాక ఎరువు బాగా కుళ్ళింది అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని పోయి పొలంలో వేయడము, పొలంలో దుక్కి దున్ని చేయడము, తర్వాత ముఖ్యంగా ఈ కూరగాయలు పండించే రైతులు చాలా వరకు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సిటీస్ వచ్చినాక అర్బనైజేషన్ వచ్చినాక
చాలా వరకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూమి నిస్సారమైతే

మనము కూడా నిస్సారవంతులమైతాము. ఈరోజు వ్యవసాయ మంత్రి చెప్తా ఉన్నారు, భూమిని సారవంతం చేయండి. మరి భూమి సారవంతమైతేనే మనకు ఆహార గింజల లోటు తగ్గిపోతుంది. ఆహార గింజల లోటు తగ్గిపోతే మనకు జీడిపి శాతము పెరుగుతుంది, అంటే ఆర్థిక అభివృద్ధి కూడా మనకు జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, సగటున ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు మనకు చాలా వరకు భారతదేశము సుసంపన్నమైన దేశంగా మారుతుందని చెప్పి వారు పదే పదే నొక్కి ఒక్కానిస్తున్నారు. కనుక ప్రతి ఒక్క రైతు సోదరుడు కానీ, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కానీ ఈ డంప్ యార్డ్ గురించి తెలుసుకొని వ్యర్థాలతో కూడా ఉపయోగాలు అనే ఒక నానుడితో ముందుకు వెళ్ళాలా అని చెప్పి ఈరోజు వారు తెలియజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలి అని చెప్పి తెలియజేయడమే కాకుండా ప్రకృతితో, ప్రకృతి వనరులతో మనము పండించుకునే పంటల వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, ఇక రసాయనిక ఎరువుల్ని అధిక మోతాదుల్లో కాకుండా కావలసినంత మోతాదుల్లోనే ఉపయోగించి ఈ న్యాచురల్ ఫార్మింగ్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలని వారు చెప్పడం జరుగుతూ ఉంది.

0: మీరు ఇంతవరకు డంప్యార్డ్ గురించి డాక్టర్ గురం చంద్రశేఖర్ గారు అందించిన వివరాలు విన్నారు.
1: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.

0: జానపద గీతాలు విన్నారు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా
2: ఉండప్పా వదిలేసు.
1: 2 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా ఉండు
2: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
0: ఇంతటితో ఇవాల్టి పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ.

0: ఇంక్యాక్యులిటీ లేదు మేడం.
1: అలాగే సార్, ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
0: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి. అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్? ప్రతి సంవత్సరం. అయితే నెల నెల ఇంత చేయాలి అనే
0: అట్లేం లేదు మ్యామ్. ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు, బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ కంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్, మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
0: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి. బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది?
0: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్1 కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్, 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి, అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో, వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
0: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఆన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే, లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్లి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో, ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గాని పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి, ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ, 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ, మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం, ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే, అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటాయి, ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, దీ కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని.

0: అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉండి ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసినాయని ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తాం.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్, మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయనకి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్లు 2015 లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్వీఆర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము. ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ లో అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్ లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ స్కీమ్స్.

0: తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహార కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు జానపద గీతాల కార్యక్రమంలో శ్రీమతి ఎం దేవమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి ఎం దేవమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఇవాళ జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి సార్క్ అవార్డు గ్రహీత రిటైర్డ్ జీఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి సార్క్ అవార్డు గ్రహీత రిటైర్డ్ జీఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి.
2: రేడియో గాలిలో మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం. మనసులను కట్టిపడేసే మాయాజాలం. సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న ఈ శుభతరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్ లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తు సేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
3: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
2: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భం ఏంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
3: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేము ఒక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది.
0: ఈ కార్యక్రమం తరువాయి భాగం వార్తలనంతరం వినవచ్చు. కొంచెం సేపట్లో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
4: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్ ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
5: ప్రధాన మంత్రి జీ కా ఖాస్ సబ్జెక్ట్ ఏవియేషన్, ఉనకో పతా హై అగర్ ఏవియేషన్ మే కదమ్ అగర్ ఆగే బఢ్తే తో దేశ్ 2 కదమ్ ఆగే బఢ్తా హై, తో ఉన్కే సహాయతా కే సాథ్ హమ్ ఉడాన్ స్కీమ్ కో 10 సాల్

0: आगे बढ़ा रहे हैं और 29,000 करोड़, ये पहली बार हुआ है सिविल एविएशन के सेक्टर में कि 29,000 करोड़ गवर्नमेंट ऑफ इंडिया इन्वेस्ट करेगी, आगे 10 साल के लिए करेगी, जिससे 100 नए एयरपोर्ट बनेंगे देश में, 200 हेलीपोर्ट बनेंगे, खास करके हिली स्टेट्स, हिमालयन स्टेट्स, नॉर्थ ईस्ट स्टेट्स में बनेंगे।
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికి ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సురినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సురినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
2: ఇండియా కాంట్రిబ్యూట్స్ టు ది 17% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ గ్రోత్. వి హెల్ప్ టు డీ రిస్క్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ. వి హెల్ప్ టు గివ్ మోర్ పాసిబిలిటీస్. వి ఆర్ క్రియేటింగ్ మోర్ ఆప్షన్స్. వి ఆర్ టుడే నెగోషియేటింగ్ అండ్ కన్క్లూడింగ్ మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ కంట్రీస్ టు అవైల్ ఆఫ్ ఇట్. అండ్ అలాంగ్ విత్ దాట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్ సో దట్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ది డీ రిస్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ ఫార్ రీచింగ్ యాజ్ పాసిబుల్.
1: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పీజీ బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000కు పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
3: ముజే విశ్వాస్ హే కి భాజపా సర్కార్ మోదీజీ కే నేతృత్వ మే ఈ డబల్ ఇంజిన్ కి సర్కార్ బన్కర్ దిన్ దునీ రాత్ చౌగుని బంగాల్ కో ప్రగతి కి దిశా మే లే జాయేంగే. ఘుసపెటియా ముక్త బంగాల్, సురక్షిత్ మహిళా ఔర్ సురక్షిత్ జనతా, ఏ హమారా వాదా హై కి హమ్నే బంగాల్ కే ఆర్ష ద్రష్టాఓ నే జో సునార్ బంగ్లా కా సంకల్ప ఔర్ స్వప్న దేఖా హై, హమ్ సబ్ కి జిమ్మేదారీ హై కి హమ్ సునార్ బంగ్లా కో జమీన్ పర్ ఉతారనే కే లియే అప్నా సబ్సే అచ్చా పర్ఫార్మెన్స్ బంగాల్ కి జనతా కో దే.
1: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యంతో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు.

0: ప్రాథమిక ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపైన పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూ వనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు లలిత గీతం వింటారు. వీని ముందు వాణిజ్య ప్రకటన.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9 ఆంగ్లంలోనూ వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి

కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం. హలో

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి.
1: హలో మేడం.
0: చెప్పండి పేరు ఒకసారి.
1: కడప నుండి ఓవిరెడ్డిని మేడం.
0: ఓబిరెడ్డి గారు, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: మట్టిలో మాణిక్యం చిత్రంలో రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, ఎవరికోసం అండి పాట?
1: పౌరం శ్రోతలు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: భాస్కర్, సుధాకర్, రమేష్, ఎన్ వెంకటరమణ, బాలాజీ, సాయి, రమేష్.
0: ఓకే అండి. మరి
1: విశ్వనాథు, హరి.
0: ఓకే అండి.
1: మిగతా వాళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీకోసం, మీరు కోరిన శ్రోతలందరి కోసం పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
1: బాయ్ మేడం.
0: ఓకే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: ప్రేమనగర్ నుంచి మాట్లాడగలను.
0: ప్రేమనగర్ ఎక్కడి నుంచి అండి?
1: మా పేపర్ అది
0: పేపర్లు. మీ పేరండి?
1: మా పేరు చెప్పండి.
0: ఓకే అండి. మరి ఏ సినిమా నుంచి పాట ఏదండి? అవునండి, ఉంది పాట, వేసేస్తున్నాను మరి. ఓకే ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు కన్నీల్ మేడం, నెమిలకల్ మేడం అది.
0: సరేనండి, మరి చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మాకు జమీన్లో మేడం, చుక్కల్లో ఎగ్గినాడు మేడం.
0: జమిని, ఓకే అండి, పాట వచ్చేస్తుంది మీకోసం, మరి వినేద్దామా
1: మేడం? కోరుతున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: మంత్రారాం బాలనాగర్ రెడ్డి వాళ్ళంతా ఫ్యామిలీ, భీమా ఫ్యామిలీ గురించి మేడం.
0: ఓకే అండి, మీ అందరికీ పాట.
1: బాలనాగర్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళ గురించి, వాళ్ళ అభిమానులు మొత్తం మేడం.
0: ఓకే అండి, అందరికోసం వినేద్దామండి.
1: చాలా థ్యాంక్స్.
0: ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం. హలో,
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: మేడం పాట ఏంటి మేడం?
0: మీ పేరండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు?
1: కర్నూలు చౌరస్తా మేడం.
0: చౌరస్తానండి, చెప్పండి, ఏ సినిమా నుంచి కావాలి పాట?
1: అడవి రామన్ నుంచి పాట ఏంటి మేడం?
0: అందులో అండి,
1: పాటలు చెప్పండి మేడం.
0: అందులో కొత్తదా పాతదా అండి?
1: పాతది మేడం.
0: పాతది. కోకిలమ్మ పెళ్ళికి ఉంది అండి, కృషి ఉంటే ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు. ఏదండి?

0: అందుకే
1: కృషి ఉంటే
2: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
3: నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
3: జగిత్యాల జిల్లా వెల్లూరులో లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్.
2: జాప భూమేశ్వర్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
3: గండికోట రహస్యం.
2: గండికోట రహస్యం, అందులో ఏదండి?
3: మదర్ పిల్ల.
2: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామా?
3: కోరుతున్న శ్రోతలు మేడం
2: చెప్పండి.
3: బ్రహ్మయ్య, నాగేశ్వరయ్య,
2: ఫాస్ట్గా చెప్పాలండి.
3: సావంతర్ గంగాధర్, మహమ్మద్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్కారం అండి, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరండి?
1: శ్రీనివాస్ మాట్లాడు.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: బొబ్బుల పులి చిత్రమేనండి.
0: అందులో అండి. హలో, పాట చెప్పండి. హలో, మీకోసం ఆ సినిమాలోంచి ఒక పాట వేసిస్తున్నాను, వినేద్దాం.

దాన్ని ఎవ్వారో నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాన్ని ఎవ్వారో నాకు తెలుసు. దాన్ని గొల్లపూడి రూటు అయినా

0: అది బస్సు కాదు మిస్. అబ్బా చూడు దాన్ని కసుబుసు.
1: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
2: హలో కర్నూలు ఎఫ్ఎం, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరండి?
2: మేము వనస్థలిపురం, దోర్నల బాలరాజు.
1: బాలరాజు గారు చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
2: పిల్ల జమీందార్ మేడం, నటించింది.
1: అందులో
2: నా పేరు బాలరాజు.
1: ఇందులో ఆ టైటిల్తో లేదండి, ఊపిరి అలాగే హయ్యో చుట్టూ చుట్టూ ఉన్నాయండి, రంగురంగు. మీరు చెప్పిన టైటిల్తో ఇక్కడ లేదండి.
2: పిల్ల జమీందారు అంటే చక్రవర్తి సంగీతంలో వచ్చింది మేడం సినిమా.
1: పిల్ల జమీందార్ ఇంకోటి ఏదైనా అడిగారా?
2: ఇంకోటి ఇల్లాలి కోరికలు, పాటలు వేరేనా పాఠశాలలు ఒకటి.
1: ఓకే అండి, మీకోసం పాట అయితే వచ్చేస్తుంది, మరి వినేద్దాం.
2: ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాళ కార్యక్రమంలో రిలాక్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు రమణ గోగుల, గానం ఎస్పి చరణ్, గంగా కార్తిక్, ప్రదీప్ పి శెట్టి, నందిత, రమణ గోగుల, పూర్ణచందర్ బృందం. వినండి రిలాక్స్ చిత్రం నుంచి పాటలు.

మీరింత వరకు రిలాక్స్ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం రమణ గోగుల, ఆలపించిన వారు ఎస్పి చరణ్, గంగా, కార్తీక్, ప్రదీప్,

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు. ఇవాళ కార్యక్రమంలో ముందుగా బొమ్మరిల్లు చిత్రం కోసం పిఠాపురం ఎల్ఆర్ ఈశ్వరి ఆనంద్ ఆలపించిన గీతం చక్రవర్తి సంగీత నిర్వహణలో వినే ముందు ప్రకటన.

ఇదా లోకం చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. తర్వాత విందాం జమీందార్ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట చలపతి రావు సంగీత నిర్వహణలో.

కార్యక్రమంలో చివరిగా ఎమ్మెల్యే చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం వినండి. పెండ్యాల సంగీత నిర్వహణలో

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.